ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

నమస్తే, గుడ్ మార్నింగ్ శ్రోతలందరికీ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం పోయి రాణా ప్రతాప్ నిలయంలో సమయం 6:11 అండ్ ద డేట్ టుడే ఈజ్ 12/10/2026. ఈరోజు సో అండ్ ఈరోజు మండే కాబట్టి ఆ షోని పాటతో మన డేని మన షోని స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

6:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు మనము క్షేత్రీయ దర్శనిలో మనం తెలుసుకోబోతున్నది హైదరాబాద్కు అత్యంత సమీపంలో శంషాబాద్ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి. అదే అమ్మపల్లి శ్రీరామచంద్రస్వామి దేవాలయం. ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అండ్ స్థానికంగా ఉన్న కథ ఏ ప్రాచుర్యంలో ఉంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రంగ పాండురంగ
1: అంతా పాండురంగని లీలా. మహాత్మా, మీ భక్తి జయించింది, నా జీవితం తరించింది. ఇంకా నాకు ఈ రాజ్యం వద్దు, రాచరికం వద్దు. నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి స్వామి.
0: వద్దు మహారాజు, అలా

ఆజ్ఞ శిరసావహిస్తాను. పౌరులారా, తుకారాం లాంటి మహాభక్తుణ్ణి కన్నందుకు మన దేశమే ధన్యమైంది. ఈ మహనీయుని ఉపదేశాలు విని తరించండి. మహాభక్త తుకారాంకి

స్టూడియో క్లాక్ టైం 6:30 అండ్ మనము అమ్మపల్లి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే అందుబాటులో ఉన్న ఆలయ చరిత్ర కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని వెంగి చాళుక్యుల కాలానికి చెందిన రాజులు నిర్మించినట్టు మాట్లాడుకుంటారనమాట. కొన్ని కథనాల ప్రకారం ఇది 13వ శతాబ్దానికి చెందిన ఆలయంగా కూడా అనుకుంటారు. అండ్ ఇది ఎప్పుడు నిర్మించారంటే ఆలయ నిర్మాణ కాలం గురించి కొన్ని వనరులు చాళుక్యుల కాలానికి సంబంధించి అంటే కొన్ని ఆధారాల ప్రకారం చాళుక్యుల కాలానికి సుమారుగా 7 నుంచి 12వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించారు అని చెప్పేసి కూడా చెప్తుంటారు. అండ్ మరికొన్ని కథనాల ప్రకారం 13వ నిర్మాణ కాలంలో ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అండ్ అలాగే ఆలయంలో కొన్ని నిర్మాణాల భాగాలు తరువాతి కాలంలో విస్తరింపబడి లేదా పునర్నిర్మించబడి ఉండొచ్చని కూడా అంటారు. అంటే ఆలయాన్ని ఒకసారి కట్టి దాని తర్వాత పునర్నిర్మించినట్టు కూడా మాట్లాడుకుంటారంట. ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన క్షేత్రం కాబట్టి దీని నిర్మాణాన్ని వెంగి చాళుక్యుల కాలం అనుసంధానించే కథనాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అంకితం చేయబడింది. అంటే శ్రీరాముడి ధర్మానికి సత్యానికి ప్రతీకగా భావిస్తూ భక్తులు పూజించుకునేందుకు వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఇలాంటి ఆలయాలు ఎన్నో నిర్మించబడ్డాయి. అందులో ఈ అమ్మపల్లి ఆలయం ఒకటి అన్నమాట. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ ఈ పాట తర్వాత చెప్తాను. స్టేట్ ఇంటూ ఆకాశవాణి FM 101.9.

స్టూడియో క్లాక్ టైం 6:44 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం. అండ్ మనము అమ్మపల్లి ఆలయం గురించి మాట్లాడుతున్నాం కదా, ఇది శంషాబాద్ దగ్గర ఉంది. సో ఆలయం వెనుకున్న ఒక ఆసక్తికరమైన కథ ఏమిటంటే రామాయణంతో ముడిపడి ఉన్న స్థానిక విశ్వాసం అన్నమాట. ఇది స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం శ్రీరాముడు సీతమ్మవారు లక్ష్మణుడు అరణ్యవాస సమయంలో అరణ్య ప్రాంతాల గుండా ప్రయాణించారు. అండ్ ఆ ప్రయాణంలో ఈ ప్రాంతానికి కూడా శ్రీరాముడికి సంబంధం ఉందని భక్తులు ఇక్కడ విశ్వసిస్తారు. ఈ కథనాన్ని రామాయణంలోని అరణ్యకాండతో అనుసంధానిస్తారు. అయితే శ్రీరాముడు నిజంగా ఈ ప్రదేశంలో బస చేశాడని నిర్ధారించడానికి చారిత్రక ఆధారం లేదు, కానీ స్థానికులు ఇక్కడ నమ్ముతారన్నమాట. అండ్ అన్ని ఏ ఆలయం చూసినా సరే శ్రీరాములు వారితో పాటు ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. అంటే శ్రీరాముడితో పాటు ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది, కానీ ఈ ఆలయంలో హనుమంతుడు గర్భగుడిలో ఉండరన్నమాట. ఎందుకంటే ఇది ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన ప్రత్యేకతలో ఒకటి అన్నమాట. అంటే సాధారణంగా రామాలయాల్లో శ్రీరాముడితో పాటు హనుమంతుడికి కూడా ప్రత్యేక స్థానం కనిపిస్తుంది, కానీ అమ్మపల్లి ఆలయంలో ప్రధాన గర్భగుడిలో సీతారాముల లక్ష్మణులే దర్శనమిస్తారు. అండ్ హనుమంతుడి విగ్రహం ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. అంటే స్థానికంగా చెప్పుకునే ఒక కథ ప్రకారం శ్రీరాముడు హనుమంతుడు కలుసుకోవడానికి ముందున్న అరణ్య వాస దశను సూచిస్తుందని భావిస్తారన్నమాట. అంటే ఈ ఆలయంలో ప్రతి ఎక్కడ ఆలయం చూసినా సరే శ్రీరాముడితో పాటు హనుమంతుడి ఆ విగ్రహం కూడా రాముడు వారితోనే ఉంటుంది, కానీ ఇక్కడ బయట ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర. ఎందుకు అంటే శ్రీరాముడు హనుమంతుడిని అంటే అక్కడ వనవాస సమయంలో హనుమంతుడిని కలుసుకోక ముందు ఉన్న చరిత్ర ప్రకారం కట్టిన ఆలయం అన్నమాట. అండ్ ఈ ఆలయంలో మరో అద్భుతమైన విశేషం ఏమంటే శ్రీరాముడు ఇక్కడ కోదండ రాముడి రూపంలో దర్శనమిస్తాడు. అంటే సీతమ్మవారు శ్రీరాముడు లక్ష్మణుడు విగ్రహాలు ఒకే రాతితో చెక్కబడి ఉన్నాయని ఆలయ విశేషాల గురించి ప్రచురించిన కథనాల్లో ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఆలయం హైదరాబాద్కి అత్యంత దగ్గర శంషాబాద్ ప్రాంతంలో ఉంది అన్నమాట. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ఓలం 1.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఈరోజు మీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఒక కప్పు వేడివేడి కాఫీతోనా, లేకుంటే టీతోనా, లేక ఇంకా బెడ్ బీద్ నుంచి వెళ్ళివడానికి ఆలోచిస్తున్నారా? ఏదేమైనా మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ ఉదయాన్ని మరింత అందంగా మరింత హ్యాపీగా మార్చడానికి నేను మీ ముందు వచ్చేసాను ఆర్జే రాణా ప్రతాప్. సో జీవితంలో ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది. నిన్న ఏం జరిగిందో పక్కన పెట్టేసేయండి. అండ్ ఈరోజు మీ రోజు కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో, ఒక చిన్న చిరునవ్వుతో మీ డేని స్టార్ట్ చేసేసేయండి. మరి ఆ చిరునవ్వుతో మీ డేని, ఈ షోని స్టార్ట్ చేసేద్దామా? అయితే వాల్యూమ్ ఏంటండి, అండ్ ఒక్కసారి అట్లా పల్లెటూరికి పోయి చూద్దాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 1.9.

వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్లో టైం 7:17 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ దానికి బిఫోర్ మన షోకి స్టార్ట్ చేసి బిఫోర్ మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి మరి, ఉదయం అలారం మోగగానే మీరు ఏం చేస్తారు? నేనైతే అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాను, లేకుంటే ఇంకో 5 నిమిషాలు అని చెప్పేసి అంటాను, లేకుంటే 5 నిమిషాలు కాస్త అరగంట అవుతుంది, దాని తర్వాత చివరికి లేసి టైం చూసి రైట్ ఇక టైం అయిపోయిందని చెప్పేసి ఆగమాగం అవుతాను. సో మీరు కూడా అట్లనే అవుతారా? ఇఫ్ మీరు కూడా అట్లనే అయితే మీరు నాకు వాట్సాప్ చేసేసండి. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. సో ఈరోజు మాత్రం మీరు నవ్వుతూ మీ డేని ప్రారంభించండి, ఎందుకంటే మనం నవ్వితే మనతో పాటు ఇంకొకరు కూడా నవ్వుతారు. కాబట్టి సరదాగా ఆ మూడ్లో ఒక మంచి పాట వింటూ మన షోని స్టార్ట్ చేసుకుందాం. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైమ్ 7:24 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. మనందరి జీవితంలో ఎన్నో ఆశలుంటాయి. మంచి ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కావాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలి. కానీ వీటన్నిటిని ఆస్వాదించాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది మంచి ఆరోగ్యం కదా. సో ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్స్ ఉండటమే కాదు, గంటల తరబడి జిమ్లో గడపడం అస్సలే కాదు. మన రోజువారి పనుల్లో అలసిపోకుండా చేసుకోగలగడం అండ్ శరీరంలో చురుకుదనం ఉండడం, మనకు ప్రశాంతంగా ఉండడం అండ్ ఎస్పెషల్లీ మన మనసు పీస్ఫుల్గా ఉండడం. సో ఇదంతా కూడా ఫిట్నెస్లో భాగమే. మరి మనం ఇది కావాలంటే ఏం చేయాలి? సో ఏం జిమ్కి వెళ్ళేసి ఆగమా మొత్తం డంబుల్స్ లేపేయాల్సిన అవసరంలో, జస్ట్ రిలాక్స్గా చేసి మనం రెగ్యులర్గా ఏ పని చేసినా సరే కన్సిస్టెన్సీగా కంటిన్యూగా అది చేస్తూ ఉంటే అయిపోతుంది అన్నమాట. సో జస్ట్ డైలీ ఓ 20 to 30 minutes వాకింగ్ చేసినా సరిపోతుంది. అండ్ లేకుంటే వాకింగ్కి అవకాశం లేదంటే జాగింగ్ చేసినా సరిపోతుంది, లేకుంటే చిన్నగా స్ట్రెచ్చింగ్ చేసుకుంటే ఇట్లా డైలీ కొద్ది కొద్దిగా మన ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుంటుంది. రైట్, స్టేట్ యూ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 టు లిసన్ ఫర్ లిసనింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ల టైం 7:38 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ

ఆర్చే రాణా ప్రతాప్ అండ్ ఈ హెల్దీ మార్నింగ్ షోలో. సో ఈరోజు ఫిట్నెస్తో పాటు మంచి ఆహారం అవసరం. మనకు ఆకలి వేసినప్పుడు ఏది పడుతుంది తినడం కాకుండా మన ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. బయట దొరికే నూనె ఎక్కువగా ఉన్న ఆహారం, అధిక చక్కెర ఉన్న పానీయాలను మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ తగ్గించాలి. అంటే డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అట్లా ఉంటాయి కదా, సో అలాంటివన్నీ బంద్ చేసేయాలన్నమాట. సో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకలితో ఉండటం కాదు, సరైన ఆహారాన్ని సరైన సమయంలో సరైన క్వాంటిటీలో తినడం అన్నమాట. అండ్ వాటర్ కంపల్సరీ. మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. రోజంతా తగినంత నీరు తాగండి. అండ్ మీ శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని బట్టి వాటర్ అవసరం చేంజ్ అవుతుంటుంది అన్నమాట. అండ్ వీటన్నిటికీ తోడు కంపల్సరీ మంచి నిద్ర. వ్యాయామం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పెద్దవాళ్ళు సాధారణంగా రాత్రికి 7 నుంచి 9 గంటల నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. అండ్ నిద్ర సరిగ్గా లేకపోతే రోజంతా నీరసంగా అనిపిస్తుంది. రైట్, స్టేట్ ఇన్ టు ఆకాశవాణి FM Rainbow 101.9 ఫర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్.

ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపే సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెన్నై జయగోపాల్ గరోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువతది కీలక పాత్ర అని, దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. గోవాలోని గోయ్రాఖోద్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్కడ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రజాదరణ కోల్పోయారని అంటున్నారని పేర్కొన్నారు. ఇండీ కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. తనను వ్యక్తిగతంగా కలుస్తామన్న అభ్యర్థనను జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ మేరకు కారణాలు వివరిస్తూ మెయిల్ ద్వారా సీజేఐ కార్యాలయం సమాధానం పంపింది. పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి తలపెట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రాష్టంలో మహిళా సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లో సరస్ హస్తకళల మేళాను ప్రారంభించిన ఆమె, మహిళలు వ్యాపారాలు విస్తరిస్తూ నాణ్యత, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ సామర్థ్యాలను పెంచుకుని ఇతరులకు ఉపాధి కల్పించాలని సూచించారు. భారత మహిళల క్రికెట్ కెప్టెన్ స్మృతి మంధానను యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా నియమించింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. యుక్త వయస్సు బాలికల సాధికారత, ఆరోగ్యం, సమాన హక్కులపై అవగాహన కల్పించే బాధ్యతలను ఈ సందర్భంగా స్మృతికి అప్పగించారు. జిబౌటి నుంచి యెమెన్ వెళుతున్న వలసదారుల బోటు గురువారం రాత్రి ఒబాక్ సమీపంలో బోల్తా పడిన ప్రమాదంలో 139 మంది మృతి చెందినట్టు ఐఓఎం తెలిపింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో జ్యోతి సురేఖ, చికితా తానిపర్తి జట్లైన కాకతీయ నైట్స్, చోళా చిప్స్ పరాజయం పాలయ్యాయి. చెరో ఆర్చర్స్ 6-0 నైట్స్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, మైతీ మరాఠాస్, పృథ్వీరాజ్, యోధాస్ జట్లు కూడా తమ మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇందోర్ టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: స్టూడియో క్లక్ల టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈ సెగ్మెంట్లో మన హైదరాబాద్కి సంబంధించి హిస్టారికల్ ప్లేసెస్, మాన్యుమెంట్స్, టెంపుల్స్, మాస్కోస్, సిట్లీ, ఏదైనా సరే హైదరాబాద్లో డిఫరెంట్గా ఉన్న ప్లేసెస్ గురించి, వాటి కంప్లీట్ హైదరాబాద్లో ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

స్టూడియో క్లాక్ టైం 8:16 అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై హమారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. ఇప్పుడు మనకి నార్మల్గా హైదరాబాద్ అంటేనే మనకి హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, మక్కా మస్జిద్ అండ్ హుస్సేన్ సాగర్ కదా. కానీ హైదరాబాద్లో హైదరాబాద్ గుండెలో దాగి ఉన్న 400 ఏళ్ల చరిత్ర బాద్షాయి అషూర్ ఖానా. ఈ ప్రసిద్ధ కట్టడాల మధ్యలోని పాత బస్తి వీధుల్లో 400 సంవత్సరాలకు పైగా చరిత్ర తనలో దాచుకొని ఒక అద్భుతమైన వారసత్వ కట్టడమే అదే బాద్షాయి అషూర్ ఖానా. ఈరోజు మనం ఒక పాత భవనం గురించి మాత్రమే తెలుసుకోవడం లేదు, హైదరాబాద్ నగరం ఎలా రూపుదిద్దుకుంది, కుతుబ్షాహీ పాలకులు మన నగరానికి ఎలాంటి వారసత్వాన్ని అందించారు అండ్ 400 ఏళ్ల క్రితం కళాకారులు రాళ్లపై పలకలపై ఎలాంటి అద్భుతాలను సృష్టించారు అనే ఆసక్తికరమైన చరిత్రలోకి ప్రయాణించబోతున్నాం మనం. కాకపోతే అప్పుడే కాదు, ఈ పాట తర్వాత ఈ అషూర్ ఖానా గురించి కంప్లీట్గా డీటెయిల్స్, ఏముంది, ఎట్లుంది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, కంప్లీట్గా మొత్తం కూడా చెప్పేసాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

స్టూడియో క్లాక్ టైమ్ 8:27 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం హైదరాబాద్లో 400 ఏళ్ల చరిత్ర గల బాద్షాయి అషూర్ ఖానా గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ స్పెషల్ ఈ అషూర్ ఖానా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఈ అషూర్ ఖానా ముందు హైదరాబాద్ నగరం ఎలా రూపుదిద్దుకుంది అనేది చూడాలనుంటాం మనం. అప్పట్లో గోల్కొండను కుతుబ్షాయి రాజవంశం పాలించేది కదా. ఆ వంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా 1591 హైదరాబాద్ నగరాన్ని స్థాపించారు. నగరం అభివృద్ధి చెందుతున్న ఆ కాలంలోనే అంటే క్రీస్తు శతాబ్దం 1594 మహమ్మద్ కులీ కుతుబ్ బాద్షాయి అషూర్ ఖానాను స్థాపించినట్టు చరిత్ర ఆధారాలు పేర్కొన్నాయన్నమాట. అసలు ఈ అషూర్ ఖానా అంటే ఏమిటి, దీనిని ఎందుకు నిర్మించారంటే దీని వెనుక ఒక ఆధ్యాత్మికమైన భావోద్వేగంతో కూడిన ఒక చరిత్ర ఉంది. ఇమాం హుసేన్ జ్ఞాపకార్థం ఏర్పడిన ప్రదేశం అన్నమాట. అంటే ఇమామీ చరిత్రలో కర్బులా యుద్ధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే అప్పుడు 680 జరిగిన కర్బులా యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మన్మడు మహమ్మద్ మనవడు ఇమాం హుసేన్

0: ఆచరించారన్నమాట. ఆయన త్యాగాన్ని, ధర్మం కోసం నిలబడ్డ ఆయన ఆదర్శాలను స్మరించుకుంటూ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మొహరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అండ్ ఆ సాంప్రదాయంలో భాగంగానే అషుర్ ఖానాలు ఏర్పడ్డాయన్నమాట. అషుర్ ఖానా అనేది సాధారణంగా మొహరం ఆచారాలకు, ఇమామ్ హుస్సేన్ల స్మరణకు సంబంధించిన పవిత్ర స్థలం అన్నమాట. ఇక్కడ అలం అని పిలిచే పవిత్ర చైనాలను ప్రతిష్ఠించడం లేదా ప్రదర్శించడం వంటి ఆచారాలు ఇక్కడ ఉంటాయన్నమాట. అషుర్ ఖానా అనేది మసీదుతో సమానం కాదు. అండ్ మసీదు ప్రధానంగా నమాజ్ కోసం ఉపయోగించబడుతుంది. అండ్ అషుర్ ఖానాకు మొహరం సాంప్రదాయాలు, స్మరణ కార్యక్రమాలతో ప్రత్యేక సంబంధం ఉంటుంది అన్నమాట. అలా బాద్షాయి అషుర్ ఖానా హైదరాబాద్ నగరంలోని ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందన్నమాట. రైట్, ఇక మరింత మాట్లాడదాం ఈ అషుర్ ఖానా గురించి ఈ పాట తర్వాత. అండ్ దానికి ముందు ఒక కమర్షియల్ బ్రేక్, తర్వాత సాంగ్, తర్వాత మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.

స్టూడియో క్లాక్ టైమ్ 8:35 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమ్మారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఇప్పుడు ఈ కట్టడంలోని అంటే మనం హైదరాబాద్లోని బాద్షాయి అషూర్ ఖానా గురించి మాట్లాడుతున్నాం కదా, దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ కట్టడంలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం గురించి మాట్లాడుకుందాం, అదే దీని అద్భుతమైన పలకల అలంకరణ. ఒకసారి ఆలోచించండి, వందల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేని కాలంలో కళాకారులు ఎంతటి ఓర్పుతో నైపుణ్యంతో ఈ పనులు చేసి ఉంటారు అని, బికాస్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. బాద్షాయి అషూర్ ఖానాలో రంగురంగుల్లో మెరుస్తున్న కనిపించే పలకలు, పూల ఆకృతులు, రేఖాగణిత నమూనాలు అండ్ అందమైన అలంకరణలు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ పలకలలోని కొన్ని అలంకరణలో అబ్దుల్లా కుతుబ్ షా పాలనా కాలమైన 17వ శతాబ్దం ఆరంభం సంబంధించి కలిగి ఉన్నాయని చరిత్ర నివేదికలో పేర్కొంటున్నాయన్నమాట. ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం, అదేంటంటే ఈ కట్టడంలో 1594లో స్థాపించబడిందని చెప్పినంత మాత్రాన నేడు మనం చూస్తున్న ప్రతి పలక అదే సంవత్సరానికి చెందినది అనుకోకూడదు. ఎందుకంటే కాలక్రమేణ అలంకరణలు, మరమ్మతులు ఇవన్నీ కూడా జరుపుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు అది ఈ విధంగా ఉందన్నమాట. ఆ పలకల దగ్గర పరిశీలిస్తే పూలాకృతులు, రంగుల ఇలా ఇవన్నీ మన దృష్టిని ఆకర్షిస్తాయి. అండ్ ఇది కేవలం మతపరమైన కట్టడం మాత్రమే కాదు, అప్పటి కళాకారుల ప్రతిభకు హైదరాబాద్లో అభివృద్ధి చెందిన కళా సాంప్రదాయాలకు కూడా ఒక ప్రత్యేక సాక్ష్యం అన్నమాట. అండ్ దీని తర్వాత 1908లో మూసీ వరద అండ్ చరిత్రకు ఎదురైన పరీక్ష, దీని గురించి కూడా మాట్లాడాలి మనం ఈ సెగ్మెంట్లో ఈ పాట తర్వాత. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

స్టూడియో క్లాక్ల టైమ్ 8:47 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మనము హమారా హైదరాబాద్లో బాద్షాయి అషుర్ ఖానా గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే 1908 మూసీ వరద వచ్చింది అండ్ చరిత్రకు ఎదురైన పరీక్ష అనమాట. బికాస్ ఏ చరిత్ర కట్టడానికైనా సరే కాలం ఒక పరీక్ష పెడుతుంది, అదే ప్రకృతి కూడా కొన్ని సందర్భాల్లో వాటి మనుగడకు సవాలుగా చేసింది. ఏ విధంగా అంటే హైదరాబాద్ చరిత్రలో 1908 సంభవించిన మూసీ నది వరద ఒక విషాదకరమైన సంఘటన, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చరిత్రలు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆ వరద నగరంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది అండ్ బాద్షాయి అషుర్ ఖానా కూడా నష్టాన్ని ఎదుర్కొన్నట్లు చరిత్రక నివేదిక ఆధారాల్లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా దాని అలంకరణలు, పలకల సంరక్షణకు సంబంధించిన సమస్యలు ప్రస్తావింపబడ్డాయి అనమాట. అంటే ఆ 1908 వచ్చిన మూసీ వరదలో ఈ అషుర్ ఖానా కూడా కొద్దివరకు దెబ్బతిన్నదంట. 400 ఏళ్లకు పైగా చరిత్ర మోస్తున్న ఒక కట్టడం, వరదలు, వాతావరణ మార్పులు, కాలం తెచ్చే నష్టాలను ఎదుర్కొంటూ నేటి వరకు కూడా నిలిచి ఉండడం ఒక గొప్ప విషయం అనమాట. బికాస్ ఇప్పటికి కూడా అషుర్ ఖానా అదే విధంగా ఉంటే ఆల్మోస్ట్

వ్యవస్థ అదే విధంగా ఉంది అన్నమాట. నేటికి కొనసాగుతున్న వారసత్వం బాద్షాయి అషూర్ ఖాన్ గతానికి చెందిన ఒక మూసివేసిన అధ్యాయం కాదు. దీనికి ఇప్పటికీ మతపరమైన

మెడికల్ సమీపంలో ఉందన్నమాట. చార్మినార్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. హైదరాబాద్లో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆల్రెడీ మనం చార్మినార్కి పోతే చార్మినార్ చూస్తాం, దాని పక్కన ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటాం, ఆయన పక్కన ఉన్న మక్కా మసీద్ని కూడా పోయి చూసి వస్తాం కదా. దాంతోపాటు ఈసారి బాద్షాయి అషూర్ ఖానా ఎక్కడుందని చెప్పేసి అడిగి అక్కడి నుంచి వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి వెళ్ళి ఒక్కసారి ఈ 400 ఏళ్ల చరిత్ర నాటి హైదరాబాద్ నగరం ప్రారంభమైన తర్వాత కట్టిన కట్టడం గురించి కూడా ఒక్కసారి వెళ్ళి చూసి తెలుసుకుని రండి. స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి FM Rainbow 101.9.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: Are you ready to break it down? Yeah! And keep it real.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడుల నిలిపివేతకు ఇరుపక్షాలు అంగీకరించాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ ఎనర్జీ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ట్రూత్ సోషల్ వేదికగా ఇరు దేశాలకు ఆయన సూచించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులున్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రియాద్ విమానాశ్రయంపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌర సదుపాయాలపై దాడులు ఆమోదయోగ్యం కావని, వాటిని వెంటనే నిలిపివేయాలని సూచించింది. గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్యం అందించేందుకు సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. భవన నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా కళాశాలను వేరే చోటుకు తరలించవద్దని ఆయన కోరారు. మోదీ 25 ప్రజా పరిపాలన సందర్భంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై అభినందన తీర్మానం చేశారు. కేంద్రం నాగరిక్ దేవోభవ సూత్రంతో పాలన అందిస్తోందని, తెలంగాణ అభివృద్దికి 13 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూర్చిందని కొనియాడారు. భారత్ జపాన్ల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన దీర్ఘకాలిక స్నేహబంధం ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మియోషి నగరాల సిస్టర్ సిటీ ఒప్పందానికి 20 పూర్తయిన సందర్భంగా మాదాపూర్లో నిర్వహించిన జపాన్ ఫెస్టివల్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్య సాధనలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించినట్టు ఏఈసీ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి తెలిపారు. ప్రైవేటు నుండి 7.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని, 5 రియాక్టర్లను నడుపుతారని భావిస్తున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. 100 ఆధిక్యంలో సాధించిన ఆసిస్ 3వ రోజు ఆట ముగిసేసరికి 2వ ఇన్నింగ్స్లో వికెట్టు నష్టపోకుండా 33 పరుగులు చేసి మొత్తం 139 పరుగుల ఆధిక్యం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఎన్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లోక్ టైం 9:05. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రెడీగా మన షోలో మాట్లాడదాం అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పట్టుకొచ్చేసాను అనమాట, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఆ ఫ్యాక్ట్ తెలుసుకుంటే అవునా నిజమా అని చెప్పేసి అనుకుంటారు, బికాజ్ నిన్న నేను రీసెర్చ్ చేసేటప్పుడు నేను కూడా షాక్ అయినా అనమాట. సో ఆ ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ సాంగ్ తర్వాత. స్టేట్ యూ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

స్టూడియో క్లాక్ల టైమ్ 9:15 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మీకు ఇంతకుముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా అని చెప్పేసిన కదా, ప్రపంచంలో టొరిటోపోసిస్ డోర్ని అనే ఒక ప్రత్యేకమైన జెల్లీ ఫిష్ ఉందన్నమాట. సైంటిఫిక్ నేమ్ టొరిటోపోసిస్ డోర్ని అని చెప్పేసి. అయితే ఈ జెల్లీ ఫిష్, దీన్ని ఇమ్మార్టల్ జెల్లీ ఫిష్ అని పిలుస్తారు, అంటే అమర జీవి అని చెప్పేసి. అట్లా వయసు వెనక్కి తిప్పుకోగల శక్తి ఈ జెల్లీ ఫిష్ ఉందన్నమాట. అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ జెల్లీ ఫిష్ తన వయోజన దశ నుంచి మళ్ళీ చిన్న పాలిప్ దశకు మారగలదు అనమాట. అంటే ఒకవేళ ముసలి అయిపోయినా ఇంకా లేదు అనే అప్పుడు మళ్ళీ అది యూత్గా యవనంలోకి రాగలదంట ఈ జెల్లీ ఫిష్. అందుకే దీనిని అమర జీవి అని అంటారు. అంటే ఇది తన జీవన చక్రాన్ని తిరిగి ప్రారంభించగలదు అనమాట. అయితే మరి ఎట్లా ఇది మొత్తం దీని పాపులేషన్ పెరిగిపోతావు ఒకవేళ చనిపోకుంటే అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. బట్ ఇది తన వయసునంతా కూడా మళ్ళీ 100 ఇట్లా ఒక సర్టన్ నంబర్ నుంచి మళ్ళీ 0 వరకు మళ్ళీ 1 వరకు తెచ్చుకోగలదు. కానీ ఇతర జీవుల్లాగా ఇది వ్యాధులు, వెంటాడే జంతువులు లేదా ఇతర ప్రమాదాల వల్ల చనిపోవచ్చు అనమాట. అంటే దీనికి లైఫ్ రీగెయిన్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ లైఫ్ని రీస్పాన్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ యాక్సిడెంట్స్ వల్ల లేకుంటే ఏదైనా సరే ఇతర జంతువుల నుంచి తినేసి చనిపోయే ప్రమాదం మాత్రం లేదు. సో ఇది ఈ జెల్లీ ఫిష్ యొక్క స్టోరీ అనమాట. రైట్, స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నృత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
0: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
0: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
0: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
0: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
0: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

నీలంలో సమయం 9:24 అవుతుంది. ఎగ్జాక్ట్గా 9:30 9:30కి మెరుగైన వెనుకిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం అనే ప్రాయోజిత కార్యక్రమం వింటారు. స్టేట్ ఇంటూ ఆకాశవాణి FM రెయిన్బో 101.9.

నిలయంలో సమయం 9:29, 9:30కి మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం అనే ప్రాజిత కార్యక్రమం వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రుత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రుత్, ఈఎన్టీ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రుత్ గారు, ఎటువంటి పరిస్థితుల్లో చెవికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది?
1: సో మోస్ట్ కామన్లీ చెవికి సర్జరీస్ మనం ఇయర్ డ్రమ్ లో ఏమైనా పర్ఫరేషన్ ఉంటే, అంటే ఇయర్ డ్రమ్ లో హోల్ ఉన్నప్పుడు, అంటే హియరింగ్ బోన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ ఉన్నప్పుడు, ఇవి మోస్ట్ కామన్ సర్జరీస్ ఇయర్ లో.
0: సాధారణంగా చెవికి సంబంధించి సరిగ్గా వినపడట్లేదు అనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మరి అటువంటి పరిస్థితుల్లో సర్జరీతో పూర్తిగా వినికిడి వచ్చే అవకాశం ఉంటుందా?
1: సో ఈ స్పెసిఫిక్ కండిషన్ కొంతమంది పేషెంట్స్ కు ఉంటుంది, దాన్ని ఆటోస్క్లెరోసిస్ అంటాం. అంటే వాళ్ళకి ఇయర్ డ్రమ్ బాగుంటుంది, ఇయర్ డిశ్చార్జ్ ఉండదు, ఇయర్ పెయిన్ ఉండదు, వేరే ఏ కంప్లైంట్స్ ఉండవు, కానీ ఓన్లీ హియరింగ్ లాస్ ఉంటుంది. సో వీళ్ళకి ఇయర్ డ్రమ్ వెనక చిన్న బోన్స్ హార్డ్ అయిపోయి హియరింగ్ మెకానిజం స్లో అయిపోయి వాళ్ళకి హియరింగ్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి మనం సర్జరీ చేసి, ఆటోస్క్లెరోసిస్ కోసం సర్జరీ చేసి లోపల మనం ఇంప్లాంట్ పెడితే వాళ్ళకి హియరింగ్ కంప్లీట్ గా రిస్టోర్ అయిపోతుంది.
0: సర్జరీ తర్వాత ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా పూర్తిగా హియరింగ్ రిస్టోర్ అవుతుంది అంటారా?
1: సో అన్ని కండిషన్స్ కి కాకపోవచ్చు, కానీ బిఫోర్, అంటే మీరు హియరింగ్ ఎయిడ్ తీసుకునే ముందు మీ ఈఎన్టీ డాక్టర్ ని, ఈఎన్టీ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి, అండ్ ఈ కండిషన్ కి సర్జికల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా కనుక్కోవాలి. అప్పుడే మీరు హియరింగ్ ఎయిడ్ అవసరమా లేదా డిసిషన్ తీసుకోవాలి.
0: డాక్టర్ మనుష్రుత్ గారు, వినికిడి కోసం హియరింగ్ ఎయిడ్స్ వాడుతున్న వాళ్ళు సర్జరీ చేయించుకుంటే దాని తర్వాత హియరింగ్ ఎయిడ్ అవసరం లేకుండా వినే అవకాశం ఉంటుందా?
1: సో ఇవి కొన్ని కండిషన్స్ లో మనం చేయొచ్చు, లైక్ ఆటోస్క్లెరోసిస్, లేదంటే కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, అంటే మీ నరం బాగుంది కానీ మీకు హియరింగ్ సరిగ్గా లేదు. సో ఏ హియరింగ్ ఎయిడ్ అయినా మీరు వాడినప్పుడు ఒక డాక్టర్ కన్సల్టేషన్, ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకుంటే అప్పుడే మనం డెఫినెట్ గా చెప్పగలుగుతాం, కానీ మోర్ దాన్ 90% కేసెస్ కి మనం సర్జరీ చేసి హియరింగ్ రిస్టోర్ చేయగలుగుతాం.
0: డాక్టర్ మనుష్రుత్ గారు, చెవికి సర్జరీని 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా?
1: సో చాలా మంది పేషెంట్స్ కి ఇయర్ సర్జరీ ఒకసారి అయినాక మళ్ళా అవసరం పడొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఇయర్ సర్జరీ ఫెయిల్ అయితే, లేదంటే సర్జరీ చేసినాక కూడా వాళ్ళకి హియరింగ్ ఇంప్రూవ్ కాకపోతే రివిజన్ ఇయర్ సర్జరీ అవసరం పడుతుంది. సో ఆ ఇయర్ సర్జరీలో మనం ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అంటే హియరింగ్ లాస్ లో ఆ బోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం రిస్టోర్ చేసి వాళ్ళ హియరింగ్ ని రిస్టోర్ చేయవచ్చు.
0: ఈ అవసరం ఎంత శాతం మంది పేషెంట్లలో పడొచ్చు డాక్టర్ గారు?
1: సో ఇది మనం చాలా మంది పేషెంట్లో చూస్తాం, ఎందుకంటే సర్జరీ అయినాక డాక్టర్స్ గానీ ఆ పర్సెప్షన్ ఎట్లా ఉంటది అంటే, చెవు సర్జరీ అయింది కదా ఇప్పుడు మనకి ఎప్పటికీ వినికిడి రాదని అనుకుంటారు. కానీ అలా కాదు, మీరు ఇంకో ఒపీనియన్ తీసుకుంటే డెఫినెట్లీ ఒకవేళ మీ హియరింగ్ నౌ బాగుందంటే సర్జరీ చేసి హియరింగ్ రిస్టోర్ చేయడానికి అవకాశం ఉంది.
0: డాక్టర్ మనుష్రుత్ గారు, చెవికి సంబంధించి సాధారణంగా వినే సమస్యలు, బాగా చీముకారుతుంది లేదా వినపడట్లేదు లేదా చెవి పొరలో ఒక రంధ్రం ఉంది, ఇలాంటి సమస్యలు వింటూ ఉంటాం. సర్జరీ అనగానే పేషెంట్ భయపడే అవకాశం కూడా ఉంటుంది, కానీ సర్జరీ చేయించుకోకపోతే ఏం జరుగుతుందన్నది మీరు మాకు తెలియజేస్తారా?
1: సో ఇట్లా ఇయర్ డ్రమ్ లో హోల్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ గా ఇయర్ డిశ్చార్జ్ రావడం, పేషెంట్స్ దీన్ని క్యాజువల్ గా తీసుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఇన్ఫెక్షన్ తో లోపల ఉన్న ఇన్నర్ ఇయర్ మన నర్వ్ డామేజ్ అవుతుంటది. సో ఒక టైం అయినాక వాళ్ళ హియరింగ్ తగ్గిపోతుంది, అండ్ అప్పుడు మనం సర్జరీ చేసినా కూడా హియరింగ్ రిస్టోర్ చేయడం కష్టమైతుంది, అండ్ హియరింగ్ ఎయిడ్స్ అవసరం పడొచ్చు అప్పుడు.
0: సార్, అన్ని రకాల వినికిడికి సంబంధించిన సమస్యలకి సర్జరీతో పరిష్కారం ఉంటుందా?
1: సో అన్ని రకాల హియరింగ్ లాస్ కి సర్జరీతో మనం ట్రీట్మెంట్ చేయలేము, కానీ చాలా పేషెంట్స్ కి ప్రాపర్ అసెస్మెంట్ అయినాక మనం క్యాండిడసీని అడ్వైస్ చేయొచ్చు సర్జరీ కోసం.
0: డాక్టర్ గారు, ఖచ్చితంగా ఇది మీరు కన్సల్టేషన్ లో తీసుకునే డెసిషన్, అయినప్పటికీ నేను అడుగుతున్నాను, సర్జరీ, హియరింగ్ ఎయిడ్, కాక్లియర్ ఇంప్లాంట్స్, వీటిలో ఏది అవసరం అన్నది ఎలా నిర్ణయిస్తారు మీరు?
1: సో ఒకవేళ హియరింగ్ నర్వ్ బాగుంది అప్పుడు సర్జరీ చేసి మనం హియరింగ్ రిస్టోర్ చేయొచ్చు. ఒకవేళ అన్ని ఇయర్ డ్రమ్ బాగుంది, మిగతా అంతా బాగుంది, ఇయర్ పెయిన్ లేదు, డిశ్చార్జ్ లేదు, ఓన్లీ నర్వ్ వీక్నెస్ ఉంది, అది కూడా మోడరేట్ సివియర్ వరకే, అప్పుడు హియరింగ్ ఎయిడ్ అవసరం పడుతుంది. నర్వ్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది.
0: డాక్టర్ మనుష్రుత్ గారు, ఈ ఇయర్ సర్జరీస్ ఎలా చేస్తారు?
1: సో ఇప్పుడు మనం ఇయర్ సర్జరీస్ ఎండోస్కోపిక్ అప్రోచ్ ద్వారా చేస్తాం, అంటే మనం ఇయర్ వెనక ఏవి కట్ లేకుండా మినిమలీ ఇన్వేజివ్ రూట్, అంటే డైరెక్ట్ మన ఇయర్ కెనాల్ త్రూవే మనం ఇయర్ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది, అండ్ పేషెంట్స్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది, అండ్ వాళ్ళు వర్క్ కి తొందరగా వెళ్ళిపోవచ్చు.
0: మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రుత్, ఈఎన్టీ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్ టైమ్ 9:36 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో.

ఫ్లాగ్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners,

0: What are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: స్టూడియో క్లాక్ల టైం 9:55 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 10 గంటలకు వార్తల ముఖ్యాంశాలు వింటారు అండ్ 9:55 అవుతుంది కాబట్టి ఇవాల్టితో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరో షోలో కలుసాము. పడక స్టే ట్యూన్డ్, స్టే హైడ్రేటెడ్, జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ నవరాత్రి, హ్యాపీ విజయదశమి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రైట్, స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో కోరుకునే ప్రజాస్వామ్య హక్కులు తెలంగాణలో ఎందుకు ఉండకూడదని కాంగ్రెస్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలపై బీజేపీ నిరసన తెలిపితేనే శాంతి భద్రతల సాకు చెప్పడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలో ఒక న్యాయం,

ఇక్కడ మరొక న్యాయమా అని నిలదీశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. ఎల్నినో వల్ల యాసంగిలో పంటలు వేయవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపిస్తూ పాలమూరుకు కృష్ణా జలాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో హైదరాబాద్కు చెందిన 45 ఏళ్ల ఐటీ ఇంజనీర్ మహమ్మద్ యూసుఫ్ అలీ మృతి చెందారు. కుటుంబంతో కలిసి మదీనా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్ధమని, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే ఈ చర్య తీసుకున్నారని మండిపడ్డారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగంలో భారత షూటర్ ఉదయ్వీర్ సిద్ధు స్వర్ణ పతకం సాధించాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఫైనల్లో 240.6 పాయింట్లతో జర్మనీకి చెందిన క్రిస్టియన్ రీజ్ పై 0.5 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇందోర్ టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించారు.

0: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

FM Rainbow 101.9. ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: FM Rainbow 101.9 Musically yours.
1: And friends, well, you are listening to Stop, Look and Listen. It's an up-tempo country song recorded, pop song recorded by American singer Patsy Cline. And it was composed by George London and W.S. Stevenson. And the lyrics playfully warn the listeners to slow down and pay attention before rushing blindly into romance. Yes, especially when it said that you got to stop, look and listen, because you might be missing kissing. So actually I must say that the lyrics are warning the listeners. Yeah, and let's move towards the another number. But before that, yes, you need to know this.
2: Hello dear listeners, mana life lo ekku care chese vallatone manaki ekku misunderstandings kuda jarugutayi. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day only on FM Rainbow 101.9.
1: Friends, when you are speaking about some misunderstandings, so let's move towards the same song. Please don't let me be misunderstood.

అండ్ ఫ్రెండ్స్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 1.9 యు ఆర్ లిస్నింగ్ టు రెయిన్బో రిథమ్స్ విత్ ఆర్కి ధడక నంబర్ జీతి ఆర్జే ప్రీతి. సో యు ఆర్ లిస్నింగ్ టు ప్లీజ్ డోంట్ లెట్ మీ బీ మిస్అండర్స్టుడ్. యా ఇట్స్ రిటన్ బై బెనీ బెంజమిన్, హొరాస్ ఆట్ అండ్ సాల్ మార్కస్ అండ్ వాజ్ ఫస్ట్ రికార్డెడ్ బై అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ అండ్ పియానిస్ట్ నీనా సిమోన్ ఇన్ 1964. అండ్ హొరాస్ ఆట్ కన్సీవ్డ్ ద సాంగ్ ఫాలోయింగ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ హిస్ గర్ల్ ఫ్రెండ్ గ్లోరియా క్లాడ్వెల్. డ్యూ టు పబ్లిషింగ్ ఆర్గనైజేషన్స్ రెస్ట్రిక్షన్స్ బిట్వీన్ బిఎంఐ అండ్ ఏఎస్సిఏపీ ఎట్ ద టైమ్, ఆట్ యూస్డ్ క్లాడ్వెల్స్ నేమ్ ఆన్ ద క్రెడిట్స్ రాదర్ దాన్ హిస్ ఓన్. సో వెల్ మచ్ మోర్ ఇన్ దిస్ రెయిన్బో రిథమ్స్, బట్ సమ్ ఇంపార్టెంట్ points also I just want you to know, so stay tuned.

0: FM Rainbow 101.9 Musically yours.
1: And friends on Akashvani's Rainbow FM 101.9, you're listening to your favorite show Rainbow Rhythms. And before moving forward, let's listen this.
2: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాలు ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
3: FM Rainbow 101.9.
1: And friends, let me tell you that regarding the Saras Mela, the world is, it's very ordinary world, but you can make it special by just purchasing all those things which the household ladies are doing in this Saras Fair. So as I said, it's ordinary world, so move towards that number only.

0: FM Rainbow 101.9.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా?

0: ఫ్రెండ్స్, జష్నే హైదరాబాద్. జష్నే హైదరాబాద్?
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఫ్రెండ్స్, ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ గేమ్ ఇన్స్ట్రుమెంటల్, లెట్స్ మూవ్ టువర్డ్స్ అనదర్ నంబర్. ఐ లెట్ మై మైండ్ వాండర్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ జపాన్ల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన దీర్ఘకాలిక స్నేహబంధం ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మియోషి నగరాల సిస్టర్ సిటీ ఒప్పందానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాదాపూర్లో నిర్వహించిన జపాన్ ఫెస్టివల్

2026 ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉభయ దేవేరులతో మాడవీధుల్లో బంగారు తిరుచ్చిపై మలయప్ప స్వామిని ఊరేగించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చదవేనని, పరిపాలనా వికేంద్రీకరణతోనే ఆ ప్రాంతం అభివృద్ది చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ISO సర్టిఫికెట్లు లభించినట్టు CPRO శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా, సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులున్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్దమని, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే చర్య తీసుకున్నారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: अब तक आप सुन रहे थे कार्यक्रम सजग भारत.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
1: तो यहाँ पर हम आगे तो बढ़ेंगे, पर आगे बढ़ने से पहले ज्ञानचंद जी का ज्ञान एक बार ना ज्ञानचंद श्रीमती ज्ञानचंद जी ने ज्ञानचंद जी से कहा कि ज्ञानचंद जी आप हर बार ना हर बात में मेरे मायके वालों को क्यों बीच में लेकर आते हो. इस पर ज्ञानचंद जी ने कहा कि देखिए श्रीमती जी, जब टीवी में कोई खराबी आती है ना तो कोई टीवी को थोड़ा ही बोलता है भला, हम टीवी को थोड़े ही ना मारते हैं, नहीं ना, गाली तो हम कंपनी वालों को ही देते हैं, है ना, तो इसलिए मैं भी बिल्कुल खरा खरा सौदा करता हूँ, ऐसे उन्होंने कहा. अब इसके बाद में क्या हुआ होगा उन दोनों के बीच मुझे आपसे कहने की आवश्यकता नहीं है साथियों, क्योंकि जोड़ों का दर्द तो जोड़े ही जानते हैं, है ना. अगर आप भी ऐसा कुछ करेंगे तो बिल्कुल अपनी रिस्क पे, ओके. जब ज्ञानचंद जी जो है एकदम खरा खरा सौदा करते हैं तो फिर भी आप भी तो ज्ञानचंद जी को फॉलो ही करते हैं ना, तो आप भी खरा खरा सौदा ही करेंगे, है ना. तो चलिए देखते हैं.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: तो जैसे मैं आपको बताया कि गरबा तो करेंगे, करना भी है, पर कुछ अहम जानकारियां ध्यान में रखकर तो चलिए अपने गरबे को थोड़ा सा कंटिन्यू करने की कोशिश करते हैं.

0: मुझे पता है आपके दिल से भी यही बात निकल रही होगी, पर एक विशेष जानकारी आप तक पहुंचानी है।
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.

రెయిన్బో 101.9. ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: FM Rainbow 101.9.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తే మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: और साथियों आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर आप सुन रहे हैं यादों की बारात आपके दर्पणों पर ज्योति आरजे प्रीति के साथ. और आज हम बात कर रहे हैं निदा फाजली जी के बारे में जिनकी आज जयंती है. तो साथियों उनकी यदि मैं प्रमुख कृतियों की बात करूं तो काव्य संग्रह में खोया हुआ सा कुछ, आंखों भर

0: और साथियों आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर अब बारी एक अहम जानकारी की।
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: साथियों आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर आप सुन रहे हैं यादों की बारात, जहां आज हम जो है निदा फाजली जी के बारे में आपके साथ जानकारी साझा कर रहे थे, क्योंकि आज उनकी जयंती है. और जहां तक जो है उनसे उनकी इस दुनिया से विदा लेने की बात करूं साथियों, ये बात करते हुए अच्छा तो नहीं लगता है, पर फिर भी उसूल है, कुछ कर नहीं सकते हैं. तो 8 फरवरी सन 2016 8 फरवरी 2016 को मुंबई में हृदय गति रुक जाने से निदा फाजली जी ने अंतिम सांस ली. और उनके जाने से, उनके निधन से हिंदी उर्दू साहित्य को अपूर्णीय क्षति पहुंची है, परंतु उनकी रचनाएं जो है वो आज भी उन्हें हर दिल में जीवित रखे हुए हैं, है ना. तो चलिए यादों की बारात को हम यहीं पर जो है एक फुल स्टॉप तो नहीं कहेंगे, क्योंकि जी हाँ, कल पुनः हम यादों की बारात में हाजिर होंगे. तो फिलहाल हम यहीं पर उसे एक छोटा सा कॉमा देते हैं और आगे बढ़ते हैं अपने अगले प्रोग्राम की ओर. स्टे ट्यून्ड.
2: FM रेनबो 101.9.
3: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
4: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లానే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
3: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
4: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
3: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
4: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.
0: FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నె హైదరాబాద్.
3: इसे सुनकर ना मुझे एक बात याद आई. एक बार श्रीमती ज्ञानचंद जी ने पूछा कि मुझे अपना वजन कम करना है तो मैं कैसे करूं. तो इस पर ज्ञानचंद जी ने कहा कि बहुत सरल है, अपनी गर्दन को दाएं बाएं घुमाओ. तो इस पर श्रीमती जी ने पूछा कि कब. तो ज्ञानचंद जी ने कहा कि जब आपको कोई खाने के लिए कहे. इसके बाद में क्या हुआ मुझे आपको नहीं बताना है, क्योंकि आप स्वयं जानते हैं भाई, जोड़ों का दर्द तो जोड़े ही जानते हैं.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: సరస్మేళ 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళ 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: और साथियों, आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर आप सुन रहे हैं दिल ए रुबानी, आपकी धड़कनों पर जीती आरजे प्रीति के साथ. और फिलहाल हम मैसेजेस की ओर भी बढ़ना चाहेंगे, क्योंकि जी हाँ, बहुत सारे मैसेजेस आए हैं तो हम उनकी ओर बढ़ते हैं. मैसेज भेजा है, सम्मान एक दर्पण की तरह है, जितना अधिक सम्मान आप दूसरों को देंगे उतना ही अधिक सम्मान आपको भी मिलेगा. और साथ ही कहते हैं कि इंसान की कीमत अक्सर तब समझ आती है जब उसकी जगह खाली हो जाती है. बिल्कुल सही कहा. इतने प्यारे प्यारे मैसेजेस भेजने वाले हैं कौन, चलिए नीचे बढ़ते हैं नाम की ओर. कौन है भाई, इन्होंने कहां से मैसेज भेजा है? ओके, अश्विन फ्रॉम कोटी. जय श्री कृष्णा. ओके, जय श्री कृष्णा अश्विन जी. कोटी से अश्विन जी ने मैसेज भेजा है और साथ ही कहते हैं कि संतुष्ट मन दुनिया का सबसे बड़ा धन है. संतुष्ट मन दुनिया का सबसे बड़ा धन है. स्वस्थ रहो, मस्त रहो और खुश रहो. जय गौ माता, जय गोपाल, जय गोपाल, जय गोपाल. और साथ ही एक प्यारे से गीत की आपने

0: साथियों, बिल्कुल आपसे बात करते करते हम भी कहाँ आ गए हैं पता ही नहीं चला। और देखिए, आ तो गए हैं पर जाने का समय भी आ गया है। जी हाँ, क्या करें, बस आपसे बात करते करते दिल भरता ही नहीं है। और मैसेजेस की ओर बढ़ूँ तो मैसेज भेजा है विलास जी पेनुरकर ने नल्ला कुंटा से। कहते हैं कि हम जितनी दूसरों की भलाई करते हैं हमारा हृदय उतना ही शुद्ध होता है। और एक प्यारे से गीत की फरमाइश की है पर माफी चाहेंगे, शायद ही हम वो फरमाइश पूरी कर पाएंगे। और एक और मैसेज भेजा है महेश जी ने बालानगर से। ओके, महेश जी बालानगर से कहते हैं, हाय गुड आफ्टरनून मैडम, हैप्पी आफ्टरनून दक्षिण फ्लेवर्स में। मेरे साथ यहाँ संजय भाई हैं और उनकी एक फरमाइश है। भाई, संजय भाई की फरमाइश क्या है, कहीं करती होगी वो मेरा इंतजार। चलिए, पूरी कोशिश करेंगे। वैसे इंतजार तो हम भी आपसे पुनः मिलने का कर रहे हैं। जी हाँ, अभी जाएंगे तभी तो पुनः लौट कर आएंगे, पर जाने से पहले एक अहम जानकारी आप तक पहुंचा दिए देते हैं। स्टे ट्यून्ड।
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
0: साथियों, तो ये थी अहम जानकारी आप तक हम जो पहुंचाना चाहते थे, चाहते हैं और चाहते भी रहेंगे, क्योंकि हमारी फिलहाल हम चाहते तो बहुत कुछ है, पर फिलहाल यहां से आपसे विदा लेना होगा, क्योंकि नेक्स्ट आरजे लकी आप लोगों को लकी करने के लिए हमारे साथ स्टूडियो में आ गई हैं। तो लकी जी, वेलकम, और आज आप क्या कहने वाली हैं?
2: హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? నేను తెలుగులోనే మాట్లాడతాను.
0: నో ప్రాబ్లమ్, హమ్ ఉసీ మే. నహీ నహీ, యహాన్ పే హమ్ ఏక్ లైన్ హమ్ లక్కీ జీ సే కహనా చాహతే హై కి హమ్ ఉసీ మే రాజీ హై జిస్ మే ఆప్కి రజా హై. మీరు ఎట్లా చెప్పినట్లే లక్కీ జీ.
2: వావ్, నీ తెలుగు చాలా బాగుంది ప్రీతి. నేను అంటే ఈరోజు చాలా స్పెషల్ తీసుకొచ్చాను. ఒక పక్కన మనకి దసరా వెకేషన్ నడుస్తుంది, బతుకమ్మ ఎక్కడ చూసినా కూడా బతుకమ్మలు పేరుస్తూ చక్కగా మన సాంప్రదాయమైనటువంటి పాటలు పాడుతూ ఉన్నారు.
0: అవును,
2: అంతేకాదు జస్ట్నే హైదరాబాద్ లో రకరకాల ఫెస్టివల్ కి సంబంధించి మనం వండుకునే పిండి వంటలు తెచ్చాను. అవి రుచి కూడా చూపిస్తాను ప్రీతి.
0: రుచిలు చూపిస్తారు, కానీ నవరాత్రుల్లో ఫాస్టులు ఉన్నాయి అక్క, ఇట్లా చేస్తే ఎట్లా అబ్బా?
2: మనం ఫాస్టింగ్ ఉన్నా కూడా మన ఇంట్లో వాళ్ళ కోసం మరి పిండి వంటలు అయితే వండాలి కదా.
0: ఖచ్చితంగా.
2: నాతో పాటు చాలా అంటే చాలా ముచ్చట్లు తీసుకొచ్చాను, అవన్నీ మాట్లాడటానికి మీరందరూ రెడీ అయిపోండి లంచ్ చేసేసి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే, నేను వచ్చేసాను ఆర్జే లక్కీ. జస్ట్నే హైదరాబాద్లో బోలెడన్ని ముచ్చట్లు చెప్పడానికి బతుకమ్మ పిండి వంటలు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన తెలంగాణ ఇళ్లల్లో సందడే సందడి. ఒకవైపు రంగురంగుల పూలతో బతుకమ్మల్ని అందంగా పేర్చుకుంటాం, మరోవైపు ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటాం. ముఖ్యంగా బియ్యం పిండి, బెల్లం, నువ్వులతో చేసే తీపి వంటకాలకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. మన అమ్మమ్మలు నానమ్మలు చేసే బెల్లం అప్పాలు, నువ్వులు కలిపిన పిండి వంటలు గుర్తుకొస్తూనే నోరూరిపోతుంది కదా. మరి మీ ఇళ్లల్లో కూడా బతుకమ్మకు ఇలాంటి తీపి వంటకాలు చేస్తారా? ఈరోజు మనం ఈ వంటకాల గురించి కబుర్లు చెప్పుకుంటూనే వాటిలో ఉపయోగించే పదార్థాల వల్ల మనకు ఎలాంటి పోషకాలు అందుతాయో కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

రెయిన్బో 101.9. మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ముందుగా బియ్యం పిండి గురించి మాట్లాడుకుంటే, మన కిచెన్లో చాలా ఈజీగా దొరికే బియ్యం పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. బతుకమ్మ కోసం బియ్యం పిండిలో బెల్లం కలిపి అప్పాలు చేసుకోవచ్చు. మరికొన్ని వంటకాల్లో నువ్వులు కూడా కలుపుతారు. బియ్యం పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బియ్యం పిండితో చేసిన వంటకాల్లో మొత్తం పోషకాలు ఉంటాయి అని అనుకోకూడదు. ఇక బెల్లం విషయానికి వస్తే, ఇది తీపిని ఇవ్వడమే కాకుండా కొంత ఐరన్ వంటి ఖనిజాలను కూడా అందిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోవాలి, బెల్లం చాలా సహజంగా తయారవుతుందని ఎక్కువగా తినకూడదు. ఇది కూడా మన బ్లడ్లో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి పండుగ వంటకాలని చాలా రుచిగా ఆస్వాదిద్దాం.

లిమిట్గా తిందామండి. ఓకే, మీ అందరి కోసం ఇంకొక పాట ప్లే చేస్తున్నాను. పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. మరి బతుకమ్మ పండగ సందర్భంగా మనం వండుకునేటువంటి తీపి వంటకాలకి ప్రత్యేకమైనటువంటి టేస్ట్నిచ్చేది నువ్వుల గురించి మాట్లాడుకుందాం. చాలా చిన్నగా ఉన్న నువ్వుల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా పోషకాలుంటాయి. వీటిలో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం నువ్వుల ద్వారా కొంత అందుతుంది. నువ్వుల్ని కొద్దిగా వేయించి బియ్యం పిండి, బెల్లంతో కలిపితే ఆ వంటకి మంచి రుచి అలాగే సువాసన వస్తాయి. అదే సమయంలో కొన్ని అడిషనల్గా ఉండేటువంటి పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే నువ్వులు ఉన్నాయని తీపి వంటకాలని ఎక్కువగా తినకూడదండోయ్. నువ్వులు ఎలర్జీ ఉన్నవాళ్ళు వాటితో చేసిన రెసిపీలకి కాస్త దూరంగా ఉండాలి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు జస్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. మన వంటింట్లో కొబ్బరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాం కదా. పచ్చి కొబ్బరితో పచ్చళ్ళు కూరలు చేసుకుంటాం. అదే కొబ్బరిని ఎండబెట్టి తీయని వంటకాల్లో కూడా ఉపయోగిస్తాం. ముఖ్యంగా పండుగలు వచ్చాయంటే కొబ్బరితో చేసే తీపి వంటకాల సందడే వేరు. కొబ్బరి ఉండలు, కొబ్బరి బూరెలు, కొబ్బరి బర్ఫీ, ఇలా ఎన్నో రకాల వంటలు మనకి గుర్తొచ్చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరితో చేసిన తీపి వంటకానికి, ఎండు కొబ్బరితో చేసిన తీపి వంటకానికి టేస్ట్లోనే కాదు, దాన్ని తయారు చేసే విధానంలో కూడా కొన్ని తేడాలుంటాయి. అవేంటో చెప్తాను. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తీపి వంటకాల్లో దీని మధ్య తేడా ఏంటి అనేది చెప్తాను పాట తర్వాత. స్టేడియం టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kala Toranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్ లో నేను మీ ఆర్జే లక్కీ. పచ్చి కొబ్బరి గురించి చెప్పాలంటే పగలగొట్టి తీసిన తాజా కొబ్బరిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనితో చేసే తీపి వంటకాలు చాలా మెత్తగా ఫ్రెష్గా ఉంటాయి. ఉదాహరణకి పచ్చి కొబ్బరి బెల్లం కలిపి పూర్ణం తయారు చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి బర్ఫీ చేసినప్పుడు కూడా తాజా కొబ్బరి మంచి రుచిని మంచి సువాసనని ఇస్తుంది. అయితే పచ్చి కొబ్బరిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దానితో చేసినటువంటి వంటకాలు చాలా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా వీలైనంత త్వరగా తినేయడమే మంచిది. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం, కొవ్వులు, కొన్ని ఖనిజాలు ఉంటాయి. పీచు పదార్థం మనకి సరిగా డైజెషన్ అయ్యేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. కానీ కొబ్బరిలో కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని తినడం అలవాటు చేసుకోవాలి. అదండి విషయం. మళ్ళీ మాట్లాడతాను పాట తర్వాత. స్టేట్ యూన్ టూ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
4: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఈ రెండింటికి తీపి వంటకాల్లో ఉండే డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాను కదా. అయితే ఎండు కొబ్బరి విషయానికి వస్తే, తీపి వంటల్లో ఉపయోగిస్తే మంచి సువాసనతో పాటు ప్రత్యేకమైనటువంటి రుచి కూడా ఉంటుంది. కొబ్బరి ఉండలు, లడ్డూలు, కొన్ని రకాల బర్ఫీలు తయారు చేయడానికి ఎండు కొబ్బరిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ముఖ్యంగా తీపి పదార్థాలు తయారు చేసేటప్పుడు ఎండు కొబ్బరి కలిపితే ఆ మిక్స్ చేసింది త్వరగా గట్టిపడడానికి సహాయపడుతుంది. ఇక ఎండు కొబ్బరి ఆరోగ్యకరమైందే కదా అని ఎక్కువగా తినకూడదు. అలాగే ఎండు కొబ్బరిలో తేమ తక్కువగా ఉన్నప్పటికీ దాన్ని ఎలా నిల్వ చేస్తున్నావు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తేమ తగలకుండా శుభ్రమైన డబ్బాలో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వాడాలా, ఎండు కొబ్బరి వాడాలా అనేది మనం ఏ వంట తయారు చేస్తున్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీకు పచ్చి కొబ్బరితో చేసినటువంటి తీయని పదార్థాలు ఇష్టమా? ఎండు కొబ్బరితో చేసిన లడ్డూలు ఇష్టమా? మీ ఇంట్లో కొబ్బరితో చేసే ప్రత్యేకమైన తీపి వంటకం ఏదైనా ఉంటే ఆ రుచిని గుర్తు చేసుకుంటూ నా కబుర్లను ఆస్వాదించండి. ఇంకా మాట్లాడతాను, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు జశ్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. మన ఇళ్లలో ఒక్కోసారి ఏమవుతుందో గమనించారా? అందరికీ సరిపోతుందని కాస్త ఎక్కువ అన్నం వండేస్తాం, తీరా చూస్తే కొంత అన్నం మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, మరికొంతమంది మార్నింగ్ వేడి చేసుకుని తింటారు, ఇంకొన్ని ఇళ్లలో మిగిలిపోయిన అన్నాన్ని పారబోసేస్తూ ఉంటారు. కానీ కాస్త ఆలోచిస్తే రకరకాల రుచులు మన కిచెన్లోనే రెడీ అయిపోతాయి. మిగిలిపోయిన అన్నంతో చేసుకోగలిగే కొన్ని సులభమైన వంటల గురించి సరదాగా చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: జస్నే హైదరాబాద్ లో మిగిలిపోయిన అన్నంతో అదిరిపోయే వంటల గురించి చెప్తున్నాను కదా. ముందుగా మిగిలిపోయిన అన్నంతో చేసే నిమ్మకాయ అన్నం గురించి చెప్పుకుందాం. మార్నింగ్ అన్నం మిగిలింది అనుకోండి, కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టాలి. ఆ తర్వాత అన్నం వేసి కలిపి చివర్లో నిమ్మరసం పిండితే సరిపోతుంది. ఇంట్లో ఉంటే కొద్దిగా వేరుశనగలు కూడా వేసుకోవచ్చు. అంతే, మిగిలిపోయిన అన్నం కాస్త కొత్త రుచితో రెడీ అయిపోతుంది. ఇంకో మంచి ఆలోచన ఏంటి అంటే అన్నంతో కూరగాయల వేపుడు అన్నం చేసుకోవటం. క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, క్యాప్సికం ఇలాంటి కూరగాయలుంటే చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవాలి. అందులో అన్నం వేసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపితే చక్కటి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకా చెప్తాను ఇలాంటివే పాట తర్వాత. వింటూనే ఉండండి AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: వింటున్నారు జష్నే హైదరాబాద్ మీ ఆర్జే లక్కీతో. మిగిలిపోయిన అన్నంతో వృధా చేయకుండా ఎలాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చని చెప్తున్నాను కదా. ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించాలి అనుకునేవాళ్ళు అన్నంతో కట్లెట్ చేసుకోవచ్చు. ఉడికించిన బంగాళదుంప, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా అల్లం, తగినంత సాల్ట్ వేసి కలపాలి. ఈ మిక్స్ చేసిన దాన్ని మరీ మెత్తగా ఉంటే కొద్దిగా శనగపిండి లేదా బ్రెడ్ పొడి కలపచ్చు. చిన్న చిన్న ఉండలుగా చేసి కట్లెట్ల ఆకారంలో ఒత్తి పెనం మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఈవినింగ్ టైంలో టీతో పాటు తినడానికి ఇవి సూపర్గా ఉంటాయండి. తర్వాతది అన్నం దోశ. అన్నం కొద్దిగా బియ్యం పిండి, పెరుగు, నీళ్లు కలిపి దోశ పిండిలా తయారు చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పెనం మీద పల్చగా పోసి రెండు వైపులా కాల్చుకుంటే చక్కని దోశ రెడీ అయిపోతుందన్నమాట. సో మిగిలిన అన్నంతో వంటలు చేసుకోవచ్చు. సరే, కానీ అన్నాన్ని ఎలా నిల్వ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వండిన అన్నాన్ని గంటల తరబడి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ టైం నిల్వ ఉంచకూడదు. ఈ అంటే అన్నం మిగిలిపోయింది కదా అని వండుకునేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. సో మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వంటకి ముందు పప్పుల్ని నానపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయండి. పప్పులు నీటిని పీల్చుకుని మెత్తపడతాయి, దాంతో వండడానికి పట్టే సమయం తగ్గుతుంది. ముఖ్యంగా శనగలు, రాజ్మా వంటి గింజల్ని వండటానికి ముందు కొన్ని గంటల పాటు నానబెడితే త్వరగా ఉడుకుతాయి. వంట చేయడానికి ముందు రాత్రే నానబెట్టి పెట్టుకుంటే మర్నాటికి పని చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. పప్పులు తిన్న తర్వాత కొంతమందికి కడుపు ఉబ్బరం కానీ గ్యాస్ వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పప్పుల్లో ఉండే కొన్ని కార్బోహైడ్రేట్లు దీనికి కారణం కావచ్చు. సో దాన్ని నానబెట్టేటప్పుడు ఆ నీటిని పారబోసి ఫ్రెష్ వాటర్తో బాగా ఉడికించడం వల్ల ఈ సమస్య కొంతమందిలో తగ్గవచ్చుట. అయితే అందరికీ ఈ ఫలితం అనేది ఒకేలా ఉండదు. ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే, పప్పుల్ని శుభ్రమైన నీటిలో నానబెట్టాలి. వేడి వాతావరణంలో ఎక్కువసేపు బయట ఉంచకుండా రాత్రంతా నానబెట్టేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిది. సో మన వంటింట్లో తరతరాలుగా వస్తున్న ఈ అలవాటు వెనుక ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ జస్ట్ నే హైదరాబాద్కి నేను సైన్ ఆఫ్ చేసే టైం అయిపోయింది. బట్ ఇంకా చాలా మాట్లాడేది ఉంది.

0: రెయిన్బో మ్యాట్నీ షోలో ఈరోజు ఒక సెలబ్రిటీ బర్త్డే స్పెషల్ ఉంది. అదేంటి అనేది న్యూస్ విన్న తర్వాత నేను మాట్లాడతాను, మీరు మాత్రం ట్యూన్ చేసి ఉంచండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రజల ఓట్లు తొలగించేందుకే సర్ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరము ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుంచినైనా వచ్చే పిటిషన్లైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ను కోరారు. రాష్టంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _HVD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రెయిన్బో మ్యాట్నీ షోలో మరి ఈ రోజు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అంటే, కొంతమంది హీరోయిన్స్ ని స్క్రీన్ మీద చూస్తే చాలా న్యాచురల్ గా అనిపిస్తారు. మన పక్కింటి అమ్మాయిలాగో మనకు తెలిసిన వ్యక్తిలాగో కనిపిస్తారు. అలాంటి వారిలో నటి స్నేహ ఒకరు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె సినిమాల గురించి కొన్ని ముచ్చట్లు మీకు చెప్తాను. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. 1981 అక్టోబర్ 12 జన్మించారు. మలయాళ సినిమాతో తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లోకి వచ్చారు. తెలుగులో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రాల్లో ప్రియమైన నీకు ఒకటి. తరుణ్ హీరోగా నటించిన ఈ ప్రేమ కథలో సంధ్య పాత్రలో స్నేహ కనిపించారు. ప్రేమ కథల్లో హీరోయిన్ అంటే అందంగా కనిపించడం, పాటల్లో నటించడం మాత్రమే కాదు కదా, తన పాత్రలోని భావాల్ని కూడా ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రియమైన నీకు సినిమాలో స్నేహ నటనలో చాలా అంటే చాలా న్యాచురాలిటీ కనిపిస్తుంది. అందుకే ఆ రోజుల్లో ఈ సినిమా చూసిన వారికి ఆమె నటన, ఆమె ముఖం గుర్తుండిపోయాయి. అదే ఏడాది గోపీచంద్ సరసన తొలి వలుపు సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు ఆమె ప్రయాణానికి మంచి పునాది అని చెప్పాలి.

0: పిల్లగారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, కొన్ని సినిమాల్ని ఎప్పుడు చూసినా నవ్వొస్తుంది. కథ ముందే తెలిసిపోయినా తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అలాంటి సినిమాల గురించి మాట్లాడుకుంటే హనుమాన్ జంక్షన్ సినిమా గుర్తొస్తుంది. 2001లో విడుదలైన ఈ సినిమాలో జగపతి బాబు, వేణు, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. లయ, స్నేహ హీరోయిన్స్ గా కనిపించారు. స్నేహ ఈ సినిమాలో మీనాక్షి పాత్రలో నటించారు. కుటుంబ సంబంధాలు, స్నేహాలు, అపార్థాలు, వాటి వల్ల జరిగే సరదా సంఘటనలతో ఈ సినిమా సాగుతుంది. స్నేహ నటనలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే తన పాత్రకి అవసరమైనంత నేచురల్ గా కనిపించడం, సన్నివేశానికి తగినట్లుగా నటించడం ఆమెకు బాగా సరిపోతుంది. అందుకే హాస్య సన్నివేశాలు ఉన్న సినిమాల్లోనూ ఆమె పాత్రలు కథలో భాగంగానే కనిపిస్తాయి. హనుమాన్ జంక్షన్ లో కూడా మిగతా పాత్రలతో కలిసి ఆమె కనిపించే సన్నివేశాలు సినిమాకి సరదా వాతావరణాన్ని అందించాయి. హనుమాన్ జంక్షన్ లో బాగా నవ్వించిన సన్నివేశం ఏది? ఆ సినిమా పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? పాత సినిమాల్ని మళ్లీ గుర్తు చేసుకోవడం కూడా ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది కదా. మరి ఈ రోజు స్నేహ గారి బర్త్డే సందర్భంగా మనం మన రెయిన్బో మ్యాట్నీ షోలో ఆ జ్ఞాపకాలను తలుచుకుంటున్నాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రెయిన్బో మ్యాట్నీ షోలో హీరోయిన్ స్నేహ బర్త్డే స్పెషల్ గురించి మరి మాట్లాడుతూ ఉన్నాను. రవితేజ సినిమా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన ఫాస్ట్ గా చెప్పే డైలాగ్స్, కామెడీ, చురుకైన నటన. మరి రవితేజతో స్నేహ జంటగా నటించిన సినిమా ఏదో గుర్తుందా? అదే వెంకీ. 2004లో విడుదలైన ఈ సినిమాను శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. రవితేజ హీరోగా స్నేహ శ్రావణి పాత్రలో నటించారు. రైల్వే పోలీసు శిక్షణ, స్నేహితుల బృందం మధ్యలో ఎదురయ్యే సమస్యలు, వాటి నుంచి బయటపడి చేసే ప్రయత్నాలు, ఇలా కామెడీ ఉత్కంఠ కలిగిన కథతో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. రవితేజ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని నవ్విస్తే స్నేహ తన పాత్రకి తగ్గట్టుగా కనిపించారు. హీరోతో హీరోయిన్ కు ఉండే అనుబంధం సినిమాలో ఒక భాగం, కానీ సినిమా మొత్తం ఆ ప్రేమ కథ చుట్టూ తిరగదు. స్నేహ పాత్రకి సినిమాలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఆమె నటించిన సినిమాల్ని గుర్తు చేసుకున్నప్పుడు వెంకీ సినిమా కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్నేహ కెరియర్లో ప్రేమ కథలు మాత్రమే కాదు

కామెడీ సినిమాలు కూడా ఉన్నాయని అర్థమవుతుంది. సో స్నేహ నటించిన ఒక సినిమా నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినొచ్చేద్దాం, మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో మ్యాట్నీ షో. మరి స్నేహ బర్త్డే స్పెషల్గా మాట్లాడుతూ ఉన్నాను నేను మీ ఆర్జే లక్కీ. మన తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ స్టోరీస్కి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. మరి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వాళ్ళ రిలేషన్స్, చిన్న చిన్న అలకలు, అపార్థాలు, ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తే మన ఇంట్లో జరుగుతున్న సంఘటనల్లాగే అనిపిస్తాయి కదా. స్నేహ నటించిన కొన్ని సినిమాల్లోనూ ఇలాంటి ఎమోషన్స్ కనిపిస్తాయి. 2005లో విడుదలైన సంక్రాంతి సినిమాలో వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో స్నేహ అంజలి పాత్రలో కనిపిస్తారు. కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమాలు అన్నదమ్ముల అనుబంధం, కుటుంబాన్ని కలిపి ఉంచే ప్రయత్నం ఇవి చాలా ముఖ్యమైన అంశాలుగా నడుస్తాయి. పండుగ టైంలో కుటుంబం అంతా కలిసి సినిమా చూడటానికి సరిపోయే కథ ఇది. అదే ఏడాది వచ్చిన రాధాగోపాలం సినిమాలో శ్రీకాంత్కి జోడీగా స్నేహ నటించారు. బాపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రాధ పాత్రలో స్నేహ కనిపించారు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ అభిప్రాయ భేదాలు ఎలా వస్తాయి, చిన్న చిన్న విషయాలు ఎలా పెద్ద సమస్యలుగా మారతాయి అనే అంశాల మీద ఈ సినిమా చూపిస్తుంది. ఈ రెండు సినిమాలని గమనిస్తే ఒక విషయం మనకి అర్థమవుతుంది. హీరోయిన్ పాత్ర అంటే హీరోయిన్ పక్కన, అంటే హీరో పక్కన కనిపించే పాత్ర మాత్రమే కాదు, కుటుంబ కథల్లో ఆమె పాత్రకు ఎమోషన్స్ పరంగా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. స్నేహకు అలాంటి పాత్రలు బాగా సరిపోయాయి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో మ్యాగ్నీ షో. నేను మీ ఆర్జే లక్కీ. ఈరోజు మరి బర్త్డే స్పెషల్ స్నేహ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. మన ఒక నటికి ఒకే తరహా పాత్రలు వస్తే తన నటనా పరిధిని చూపించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ భిన్నమైన కథల్లో, భిన్నమైన పాత్రల్లో నటించినప్పుడు ఆమె టాలెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్నేహ కెరియర్లో అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. 2006లో విడుదలైన శ్రీరామదాసు సినిమాలో నాగార్జున శ్రీరామదాసు పాత్రలో నటించారు. స్నేహ ఆయన భార్య కమల పాత్రలో కనిపించారు. భక్తి, కుటుంబ అనుబంధం, త్యాగం వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో కమల పాత్రకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. హీరో జర్నీలో భార్యగా ఆమె చూపించే సహనం, ప్రేమ ప్రేక్షకులకి గుర్తుండిపోయే అంశాలు. 2008లో వచ్చిన పాండురంగడు సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తే ఈ సినిమాలో స్నేహ లక్ష్మి పాత్రని పోషించారు. పౌరాణిక భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆమెను మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించేలా అవకాశాన్నిచ్చింది. 2011లో విడుదలైన రాజన్న సినిమాలోనూ స్నేహ చాలా ముఖ్యమైన క్యారెక్టర్లో కనిపించారు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆమె లచ్చమ్మగా కనిపించారు. శ్రీరామదాసు నుంచి పాండురంగడు, రాజన్న వరకు చూస్తే స్నేహ ఒకే రకమైన క్యారెక్టర్స్ కి పరిమితం కాలేదు అని మనకు అర్థమవుతుంది. ప్రేమ కథలు, కుటుంబ కథలు, భక్తి చిత్రాలు, చారిత్రక నేపథ్యంలో సినిమాలు, ఇలా విభిన్నమైన కథల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు స్నేహ. ఒక నటిగా ఆమె ప్రయాణంలోని ఈ కోణం మనం

ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఒక నటి కెరియర్ ని గమనిస్తే ఆమె మొదట్లో చేసిన సినిమాలనే కాదు తర్వాత ఎలాంటి పాత్రలను ఎంచుకున్నారు అనేది కూడా మనం గమనించాలి. కాలంతో పాటు కథలు మారుతాయి, ప్రేక్షకుల అభిరుచులు మారుతాయి, నటీనటులు కూడా తమకి సరిపోయే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతారు. స్నేహ ప్రయాణంలో ఇలాంటి మార్పులు కనిపిస్తాయి. 2014లో వచ్చిన ఉలవచారు బిర్యానీ సినిమాలో ప్రకాష్ రాజ్ తో కలిసి స్నేహ నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వచ్చింది. వంట చేయడం, ఆహారం పట్ల అభిరుచి, మనుషుల మధ్య అనుబంధాలు వంటి అంశాలను కథలో భాగంగా చూపించారు. 2015లో విడుదలైన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు. తండ్రి విలువలు, కుటుంబ గౌరవం, బాధ్యతల చుట్టూ కథ సాగుతుంది. స్నేహ లక్ష్మీదేవరాజ్ పాత్రలో కనిపించారు. హీరో జీవితంలో కుటుంబం, విలువలు ఎంత ముఖ్యమో చూపించే ఈ చిత్రంలో ఆమె పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ తర్వాత వినయ విధేయరామ సినిమాలోనూ స్నేహ నటించారు. ఈ సినిమాలో స్నేహ గాయత్రీదేవి పాత్రలో కనిపిస్తారు.

0: सुनती हो, कमाल ही हो गया।
1: क्या हो गया ऐसा?
0: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया।
1: ये कमाल कैसे हो गया?
0: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ।
1: ये तो बहुत बढ़िया पोर्टल है।
0: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया। सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రెయిన్బో మ్యాట్నీ షోలో మరి ఇప్పటి వరకు స్నేహ బర్త్డే స్పెషల్, మరి ఆవిడ సంబంధించిన ముచ్చట్లు, ఆమె నటించిన సినిమాలో పాటలు కూడా ప్లే చేశాను కదా. నటి స్నేహ ప్రయాణం ఒకే తరహా ప్రేమ కథలతో ఆగిపోలేదు. కొత్త హీరోలతో సినిమాలు చేయడం, కుటుంబ కథల్లో నటించడం, భిన్నమైన నేపథ్యాల్లో పాత్రల్ని పోషించడం, ఇలా ఎన్నో దశలని ఆమె చూశారు. మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన సినిమాల్ని గుర్తు చేసుకోవటం మనందరికీ కూడా ఒక మంచి సందర్భం. స్నేహ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎఫ్ఎం రెయిన్బో తరపున తెలిపేద్దాం. మరి ఇప్పటి వరకు విన్నారు కదా, నెక్స్ట్ మనం న్యూస్ ఒక పాట తర్వాత, న్యూస్ విన్న తర్వాత ఈ పొద్దులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, మరి అదంతా సస్పెన్స్ అన్నమాట. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తూర్పు ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల కోసం రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్లను ఢిల్లీ పోలీసులు 3 కొత్త వేదికలుగా గుర్తించారు. జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన వేదికల జాబితా నుంచి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ఉత్తర్వులో ప్రకటించారు. నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే పౌరుల హక్కును నిర్ధారించడానికి తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్దేశిత నిరసన వేదికల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించారు. విధాన రూపకల్పనలో నూతన దృక్పథాలు, వినూత్న ఆలోచనలు, బలమైన లక్ష్యశుద్దితో దేశ యువత భారతదేశ అభివృద్ది ప్రయాణంలో చురుకుగా పాల్గొనాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026లో ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్త సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం ప్రదర్శించిన దృఢత్వం, వృద్ధి పథాన్ని ఆయన వివరించారు. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి అన్ని జిల్లాల్లో సమన్వయంతో కూడిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట రెడ్క్రాస్ చైర్మన్ దానకిషోర్ సూచించారు. లోక్భవన్ నుంచి ఈరోజు జిల్లా రెడ్క్రాస్ శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషాముక్త్ భారత్ అభియాన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలును ఆయన సమీక్షించారు. హైదరాబాద్ మియోషి సిస్టర్ సిటీ భాగస్వామ్యం 20వ వార్షికోత్సవం సందర్భంగా హిరోషిమా ప్రీఫెక్చర్ ప్రతినిధి బృందం ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. నగరాభివృద్ది దార్శనికతను వివరిస్తూ క్యూర్ రీజియన్ విజన్ 2047 క్యూర్ చట్టం గురించి అధికారులు హిరోషిమా బృందానికి తెలియజేశారు. కరువు, ఎలినినో పరిస్థితులు ఉన్న రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, బొగ్గు నిల్వలు, విద్యుత్ ఒప్పందాలు ముందుగా చేసుకోకపోవడం వల్లే కరెంటు కోతలు, నీటి కొరత ఏర్పడ్డాయని చెప్పారు. పార్లమెంటరీ గృహ నిర్మాణము పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం ద్వారా దేశంలో గృహ నిర్మాణ రంగ అభివృద్దికి, పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణకు నిర్మాణాత్మక సిఫార్సులు చేయడానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 సంవత్సరానికి కొత్తగా ఏర్పాటైన ఈ కమిటీ తొలి సమావేశానికి వారు హాజరయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరో దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టము, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి ఈరోజు ఈ పొద్దులో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి మరి కాసేపట్లో ఎవరు అనేది మీకు చెప్తాను. అయితే ఈరోజు మనం ముద్దపప్పు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముద్దపప్పు బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా జరుపుకునేటువంటి ప్రత్యేకమైన సాంప్రదాయాల్లో ఒకటి. బతుకమ్మని రంగురంగుల పూలతో అందంగా పేర్చి పాటలు పాడుతూ ఆడి పాడే మహిళలు ప్రకృతిని పూజిస్తారు. ఈ పండుగలో ముద్దపప్పుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. కందిపప్పుని మెత్తగా ఉడికించి కొద్దిగా నెయ్యి కలిపి తయారు చేసే ముద్దపప్పును అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంట్లో అందరూ కలిసి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పూల పరిమళాలు, బతుకమ్మ పాటలు, సంప్రదాయ వంటలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. మనందరం చూస్తున్నాం కదా, మన తెలంగాణ అంతటా ఎంతో సందడిగా ఉంది బతుకమ్మ సంబరాలతో.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. మరి ఈ పొద్దులో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అని చెప్పాను కదా, మరి ఈగర్గా వెయిట్ చేస్తాను. ఇప్పటి వరకు మన స్టూడియోలోకి వచ్చేసారు ఎవరు అంటే, తన మాటలతో తన పాటలతో మనల్ని అలరించడానికి తెలంగాణ జానపద గాయకురాలిగా వ్యాఖ్యాతగా రాణిస్తున్న బాసాని మమత మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మమత గారు.
1: నమస్తే అండి.
0: ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
1: మీకు కూడా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే తెలంగాణలో ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు.
0: ఓకే, మరి ఈరోజు ప్రత్యేకత ముద్దపప్పు బతుకమ్మ.
1: అవును,
0: మరి ఈ ముద్దపప్పు బతుకమ్మ గురించి మీకు తెలిసినటువంటి విషయం మా అందరితో షేర్ చేసుకోండి. అలాగే మొట్టమొదటగా మీరు మీకు నచ్చినటువంటి పాటతోటి ఆరంభించండి.
1: నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అతన్ని ప్రతిరోజు నేను పూజిస్తాను. మరి ఆయన కోసం ఒక పాట.

0: నిన్నుకి
1: ఓకే, మరి మీరు అంటే మీ నేపథ్యం ఏంటి? అసలు ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది? ఒక జానపద గాయనిగా కానీ వ్యాఖ్యాతగా కానీ ఎక్కడి నుంచి ప్రారంభమైందో మరి మాతో షేర్ చేసుకుంటారా?
0: తప్పకుండా అండి. బాసాని మమత అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే, ఫస్ట్ నేను పుట్టింది అమ్మనబోలు గ్రామం, నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామం, నల్గొండ జిల్లా పుట్టింది. తండ్రి ఆర్టీసీ డ్రైవర్.
1: ఓకే.
0: తండ్రి తల్లి ఇంట్లోనే ఉంటారు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు. సో తర్వాత నేను చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చాము, ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశాను. నార్మల్గా సినిమా పాటలు అట్లాంటివి పాడుతూ ఉండేదాన్ని. ఇలా పాడుతూ ఉంటే ఒక చిన్న ఒక యాప్ ద్వారా ఒక అన్నయ్య పరిచయం. అలా అనుకోకుండానే బతుకమ్మ పాటనే అలాగే తెలంగాణ ఆడబిడ్డగా ఫస్ట్ బతుకమ్మ పాటనే వాడిన. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలని అన్నిటినీ కూడా నేను ఉపయోగించుకుంటూ ఈ మాత్రం ఇక్కడ వరకు వచ్చిన.
1: వెరీ నైస్ అండి. అయితే మరి ప్రత్యేకంగా బతుకమ్మ గురించి మనం ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటే, బతుకమ్మలో ఒక్కొక్క పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా?
0: అవును.
1: మరి ఆ ప్రత్యేకతలో మీకు తెలిసినటువంటి విశేషాలు ఏంటి?
0: అసలు బతుకమ్మ అంటేనే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రత్యేకమైన పండగ. అందులో బతుకమ్మ అంటే ఫస్ట్ ఏంటంటే మన తంగేడు పువ్వు అంటారు. అసలు తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ చెయ్యరు. ఊర్లలో అయితే చాలా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడవిలోకి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళి మరీ బస్తాలలో మోసుకొచ్చి మరీ బతుకమ్మ చేసేవాళ్ళు. చాలా అందంగా తయారు చేసుకునేవాళ్ళు. ఒక్క పువ్వుతో కాదు, నాలుగైదు పువ్వులతో చేసుకునేవాళ్ళు. ఇక్కడ సిటీలో అంటే నార్మల్గా బంతి పూలు, చామంతి పూలు అవి వాడతారు. కానీ అక్కడ ఫస్ట్ వచ్చి మనం ఎక్కడైనా ఏ ఊర్లోకి వెళ్ళినా కానీ చూడండి, బతుకమ్మ పేర్చాలి అంటే ఫస్ట్ తంగేడు పువ్వే ఉంటుంది. తంగేడు పువ్వు తర్వాత గునుగు పువ్వు, తర్వాత సీతాజడ పువ్వు అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ప్రత్యేకత అయితే మన తంగేడు పువ్వుకి ఇస్తారు, ఆ తర్వాత గునుగు పువ్వుకి ఇస్తారు. గునుగు పువ్వుని చాలా రకాలుగా చేస్తారు, కలర్లలో అద్ది పెడతారు. సీతమ్మ జడ పువ్వులు కూడా అవి కూడా కలర్లలో అద్ది పెడతారు. అలా బతుకమ్మని ఎవరు ఎక్కువ హైట్ చేస్తే వాళ్ళకి అనమాట. మా ఊర్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మనబోలు అని చెప్పాను కదా, ఎలా అంటే చాలా మంది బతుకమ్మలు హైట్ చూసుకుంటారు, ఎంత పెద్ద పేర్చామని చూసుకుంటారు. అన్ని రకాల పూలు పెడతారు, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. ఫస్ట్ కింద అంతకుముందేమో తామరాకు వేసేవాళ్ళు, ఇప్పుడు నార్మల్గా మన సోరకాయ ఆకు ఉంటుంది కదా, అది వేసి దాని మీద పసుపు కుంకుమ చల్లి అప్పుడు స్టార్ట్ చేస్తారు బతుకమ్మ.
1: ఓకే. మరి బతుకమ్మ పాటల్లో మీరు మొట్టమొదట నేర్చుకున్న పాట కావచ్చు, మీకు బాగా ఇష్టమైన పాట కావచ్చు?
0: నాకు బాగా ఇష్టమైన పాట, ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ పాట అందరూ పాడుతూ ఉంటారు, చాలా ఇష్టం నాకు ఆ పాట. ఏం సాంగ్ అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ మధ్య ఫోక్ సాంగ్స్ కూడా బతుకమ్మలో పాడుతున్నారు. కానీ అంతకుముందు పాట ఏంటంటే ఈ పాట.

చక్కగా అద్భుతంగా ఉంది మీరు పాడుతుంటే. అసలు బతుకమ్మ పాట సందడి అంతా ఇక్కడ ఎఫ్ఎం రెయిన్బోలోనే కనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక పాట తర్వాత మరిన్ని ముచ్చట్లు మీతో కొనసాగుతాయి. లిజనర్స్ మీరందరూ వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: డియర్ లిజనర్స్, మరి మనతో పాటు మమత ఉన్నారు, తెలంగాణ ఫోక్ సింగర్, అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు బోనాల సందర్భంగా మన స్పెషల్ గెస్ట్ గా ఉన్నారు. అయితే సారీ, బతుకమ్మ పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందాక అడిగాను మిమ్మల్ని, ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకత గురించి మీకు ఏమైనా తెలిస్తే మాతో షేర్ చేసుకుంటారా?
2: ముద్దపప్పు బతుకమ్మ అంటే ఇది మూడో రోజు అన్నమాట. నెయ్యి కలిపి ఒక నైవేద్యం తయారు చేస్తారు అమ్మవారికి. అది అమ్మవారికి ఈ రోజు సమర్పిస్తారు కాబట్టి ఈ రోజు ఆ రోజు అలా బతుకమ్మని ఏమంటారంటే ముద్దపప్పు బతుకమ్మ అంటారు. అలా 9 రోజులు 9 బతుకమ్మలు ఉంటాయి.
1: ఓకే ఓకే. సో అంటే బతుకమ్మ పాటలు పాడుతూ చక్కగా ఆడుతూ ఉంటారు మహిళలు అందరూ కూడా. ఉత్తప్పుడు ఎలా ఉన్నా కూడా ఇలాంటి టైంలో అందరూ లేడీస్ అందరూ కూడా ఒక చోట చేరుతూ ఉంటారు. నిజంగా ఇది వాళ్ళ మధ్య మంచి అనుబంధానికి ఒక మంచి సమయం అని అనుకోవచ్చా? మనం
2: 100% అనుకోవచ్చు. బతుకమ్మ అనగానే తెలంగాణ ఆడబిడ్డలందరూ, అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఆడబిడ్డ ఉందనుకోండి, అమ్మాయిని వేరే ఊరికి ఇచ్చినాం అనుకోండి, అక్కడ కోడలు అవుతుంది కదా, ఆ కోడలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆడబిడ్డగా చిన్నప్పటి నుంచి ఎవరెవరితో అయితే ఉంటుందో కలిసి ఉంటుందో, పెళ్లి చేసుకుని అందరు వెళ్ళిపోతారు కదా, అందరు వచ్చి మళ్ళీ కలిసి అదే, అంటే కొంతమంది ఇట్లా గ్రూప్స్ పెడుతూ ఉంటారనమాట, ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క గ్రూప్ అని పెట్టుకుని అలా అందరు కలిసి అక్క చెల్లెల్లాగా ఎంత సరదాగా ఆడుకుంటాం అంటే అంత సరదాగా ఆడుకుంటాం. మా ఊర్లో మాత్రం చాలా బాగా జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు, మీరే చిన్నగా ఉన్నారనుకోండి, బట్ మీ చిన్నప్పుడు బతుకమ్మ పాటలు నేర్చుకున్న విధానానికి ఇప్పుడు అందరూ పాడుతున్న విధానానికి చాలా పెద్ద చేంజ్ ఏమైనా కనిపించిందా మీకు?
2: చాలా పెద్ద చేంజ్ ఉంది. ఒకప్పుడు ఫస్ట్ బతుకమ్మ ఇంటి ముందు తెచ్చి పెట్టేసి ఆడతాం కదా, మా అమ్మమ్మ మా నానమ్మ ఏ పాట పాడేటోళ్ళు అంటే ఈ పాట పాడేటోళ్ళు.
1: ఓకే పాడండి.
2: ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ సందమామ, రెండేసి పూలేసి సందమామ, రెండు జాములాయ సందమామ, మూడేసి పూలేసి సందమామ, మూడు జాములాయ సందమామ, నాలుగేసి పూలేసి సందమామ, నాలుగు జాములాయ సందమామ, ఐదేసి పూలేసి సందమామ, ఐదు జాములాయ సందమామ, ఆరేసి పూలేసి సందమామ, ఆరు జాము ములాయ సందమామ, ఏడేసి పూలేసి సందమామ, ఏడు జాములాయ సందమామ, ఎనిమిదేసి పూలేసి సందమామ, ఎనిమిది జాములాయ సందమామ, తొమ్మిదేసి పూలేసి సందమామ, తొమ్మిది జాములాయ సందమామ. ఇదెందుకు 9 రోజులు అంటే 9 రోజులు బతుకమ్మని సమర్పిస్తాం మేము నీకు, చేసి ఆడతాం నీ ముందట అని చెప్పేసి ఆ 9 బతుకమ్మల గురించి ఇలా పాడుకునేవాళ్ళు. ఫస్ట్ ఇంటి ముందట అలా చేసుకున్న తర్వాతనే పక్కకి వెళ్ళి ఆడేవాళ్ళు.
1: ఎంత చక్కగా పాడారు. అంటే ఇప్పుడు తరం లేడీస్ అంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇలాంటి పాటలు నేర్చుకోవటానికి, ఇప్పుడు మీరు చాలా యంగ్ ఏజ్ లో ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా మీ ఏజ్?
2: ఎక్కువైతే చూపించట్లేదు. ఎక్కువ మంది బతుకమ్మల దగ్గర తెలుసా ఫోక్ సాంగ్స్ పెట్టుకొని దానికి చప్పట్లు కొట్టుకుంటా డాన్స్ వేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వేస్తున్నా, నేనేమో వేయట్లేదు అని చెప్పట్లేదు, చాలా మంది వాళ్ళు వేస్తున్నారు, నేను వేస్తున్నా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నిజమైన బతుకమ్మ

0: ముందు పాడే పాటలన్నీ కూడా అవి వేరు. అసలు అది రామ రామ రామ ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, అట్లాంటి పాటలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి అంటే మొత్తం పలుగురాల పడుల దిబ్బ పోచమ్మ గొల్లు అవి గౌల గంజే అట్లాంటి పాటలన్నీ బతుకమ్మల ముందట అట్లా చేస్తున్నారు ఫోక్ సాంగ్స్ అన్ని.
1: సో ఇక ఓవరాల్గా బతుకమ్మ పండుగలో మీకు అన్నిటికంటే బాగా ఇష్టమైనటువంటి అంశం ఏంటి?
0: బాగా ఇష్టమైన అంశం ఏంటంటే పూలన్నీ, అంటే బతుకమ్మ తీసుకొచ్చి పెద్ద బతుకమ్మ పేరుస్తాం కదా, ఆ పెద్ద పెద్ద బతుకమ్మలన్నీ ఫోటోలు తీసుకుంటా, తీసుకొని ఆ ఫోటోలన్నీ కూడా అంటే అందరికి షేర్ చేస్తా ఉంటా, ఏ బతుకమ్మ బాగుంది, నాది బాగుందా, వీళ్ళది బాగుందా, వాళ్ళది బాగుందా, వీళ్ళది బాగుందా అని చెప్పేసి అడుగుతా ఉంటా. నాకు బాగా ఇష్టం బతుకమ్మ తయారు చేయడం అంటే, ఇంకా ఇష్టం చాలా బాగా. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు బతుకమ్మలు చేస్తాం, అది తోడు బతుకమ్మ అంటారు అనమాట. నాకు తోడుగా మా కోడలు ఒకటి వచ్చింది ఇప్పుడు, నేను బతుకమ్మ ఎత్తుకుంటే మళ్ళీ ఆమెకి ఇట్లా కావాలి కంపల్సరీ. అట్లా బతుకమ్మ తయారు చేయడం అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి చాలా ఇష్టం. ఎంత బాగా అంటే చాప పరుచుకొని అక్కడ పూలన్నీ వేసుకొని అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఫస్ట్ బొట్టు పెట్టుకుంటారు, ఫస్ట్ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత గంధం పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని అప్పుడు బతుకమ్మ చేయడం స్టార్ట్ చేస్తారు.
1: ఓకే,
0: చాలా బాగా చేస్తారు.
1: ఓకే, వింటుంటే నిజంగా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పువ్వులు రంగులు చక్కగా ఇష్టమైన అంటే సాంప్రదాయమైనటువంటి నృత్య రీతులు అవన్నీ కూడా ఇప్పుడంటే మోడర్నైజ్ అయిపోయాయి, కానీ సాంప్రదాయబద్ధంగా ఆడేటువంటి ఆ బతుకమ్మ చుట్టూ ఆ పేరుస్తూ ఆ పువ్వులని ఇవన్నీ చెప్తుంటే వింటుంటే కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది.
0: ఇప్పుడు బతుకమ్మకి కలర్లు అద్ది పెడుతున్నారు, అంటే ఒక ఇది గడ్డి పూల లెక్క ఉంటాయి వాటికి కలర్లు అద్ది పెడుతున్నారు, కానీ ఒకప్పుడు ఆ కలర్లు కూడా లేవు మనకి, మందార పూలు కూడా పెట్టేటోళ్ళు.
1: ఓకే, అంటే ఈ వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. కెమికల్ రంగులు ఏమైనా కలుపుతారు?
0: కెమికల్ రంగులే కలిపి పెడుతున్నారు,
1: సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి.
0: కలర్లు పెడుతున్నారు.
1: సో అంటే ముఖ్యంగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సాంప్రదాయం అనేటువంటి ఆ పువ్వులు లేదంటే ఇప్పుడు అవి దొరకట్లేదని వీటిని వాడుతున్నారు.
0: సాంప్రదాయమైనటువంటి పూలు ఇప్పుడు మార్కెట్లలో బయటికి పోయి మనము ఇప్పుడు అదేంటి నేను చెప్పాను కదా ఫస్ట్ పువ్వు మన
1: తంగేడు పువ్వు,
0: తంగేడు పువ్వు బయట పోయి అడిగితే గింత కట్టనే 70 రూపాయలు చెప్తుంది.
1: సో అంటే అధిక ధరలు కావచ్చు, ఏది అవి దొరకకపోవడం కావచ్చు సిటీల్లో,
0: కానీ దొరకకపోవడం అంటూ ఏం ఉండదు, దొరుకుతాయి కానీ పైసలు పెట్టాలి.
1: ఓకే ఓకే, సో మరి మీరు ఇంకొక మీకు నచ్చినటువంటి బతుకమ్మ పాట
0: తప్పకుండా.

బటుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డలార చేతులనే ఊయల కట్టి బడావాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చే పూలనే పూజించే పండుగ తెచ్చే పూలనే పూజించే

0: గగనల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే.
1: చక్కగా పాడారు, థ్యాంక్ యూ. మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కొనసాగిద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహ,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసి పట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మరి ఈ పొద్దులో ప్రముఖ గాయని మరియు జానపద గాయని బాసాని మమత గారు మనతో ఉన్నారు. మరి మమత అని అడిగి ఇంకా అనేక ముచ్చట్లు మనం తెలుసుకుందాం. మరి మీకు ఫోక్ సాంగ్స్ లో ప్రత్యేకంగా, అంటే అది ఇద్దరు బతుకమ్మ కావచ్చు ఆర్ ఫోక్స్ జానపద పాటల్లో, ఒక పాట వింటే అది మీకు కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే అందులో మీకు సాహిత్యం నచ్చి ఉండొచ్చు, అలా మీకు బాగా నచ్చినటువంటి పాట
2: ఒక సాంగ్ ఉంది, అది మన నివృత్తి వైబ్స్ లో ఒక సాంగ్ అన్నమాట. చాలా అది ఎట్లా అంటే గుండెకి హార్ట్ టచ్ అయిపోయే సాంగ్ అన్నమాట. అది ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సాంగ్ మీ అందరి కోసం పాడే ముందు అసలు బతుకమ్మలో ఒక సాంగ్ అయితే నాకు గట్టిగా కనెక్ట్ అయింది, చాలా ఇష్టం ఆ సాంగ్. ఆ సాంగ్ ఏంటంటే

0: చాలా ఆవేదనతో కూడినటువంటి పాట అనిపిస్తుంది నాకు
1: చాలా
0: వింటే.
1: ఎమోషనల్ సాంగ్. నివృత్తి వైబ్స్ లో నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం.
0: ఓకే
1: నేను పాడిన పాట తర్వాత నాకు కనెక్ట్ అయిన పాట ఆ పాటే.
0: ఓకే తర్వాత ఈ బతుకమ్మ పండుగ వెనుక ఉన్న అసలు భావాన్ని ఇప్పటి తరం అమ్మాయిలకి మీరు ఎలా చెప్తారు మీ మాటల్లో? అసలు బతుకమ్మ పండుగ అంటే నిజంగా ఇప్పటి తరం అమ్మాయిలకు అర్థం అవుతుందా? అందులో ఆ పండుగ
1: చాలా మందికి బతుకమ్మ అంటే ఏంటో తెలియదు తెలుసా. బతుకమ్మ అంటే మేము ఒక స్టోరీ రాసుకున్నాం, ప్రతి ఒక్క పువ్వు గురించి ఒక స్టోరీ. ఇప్పుడు గునుగు పువ్వు గురించి ఒక స్టోరీ, తంగేడు గురించి ఒక స్టోరీ, అలాగే ఒక సీతమ్మ జడ పువ్వు గురించి ఒక స్టోరీ. ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క అంటే ఒక్కొక్క స్టైల్లో అనమాట, ఒక్కొక్క అమ్మాయి బతుకు ఎలా ఉంటుంది అని రాసుకున్నాం. అందులో కొన్ని పూలు బతుకమ్మకి ఓన్లీ ఉపయోగపడతాయి, అందుకు తప్ప ఎందుకు ఉపయోగపడవు, అలాంటి పూలు ఉన్నాయి. అలాగే మన బంతి పూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. బతుకమ్మ అంటే ఈరోజు బతుకుతున్నాం అంటే ఈరోజు బతుకుతున్నాం, ఈ బతుకుతున్న బతుకంతా కూడా ఒక సంవత్సరంలో ఒక్కరోజు కోసమే. అలాంటి పువ్వు ఏదంటే మన తంగేడు పువ్వు. తంగేడు పువ్వు బతుకమ్మకు తప్ప దేనికి యూజ్ చేయరు, చాలా మందికి తెలిసి విషయం. గునుగు పువ్వు అంతే, అలాగే కొన్ని పువ్వులు ఉన్నాయి. అలా దేవుడి మెడలోకి వెళ్ళేది ఓన్లీ చామంతి పువ్వు మాత్రమే, బంతి పువ్వులు వెయ్యాము. అలా కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే బతుకమ్మ గురించి, నీ బతుకు ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు కోసమే, నువ్వు అప్పటి వరకు బతుకు, ఆ తర్వాత ఆ బతుకుని నువ్వు కొత్తగా చూపించు, ఇంకా నేను ఇలా కాదు ఇంకా వేరేలాగా బతుకుతున్నా అని. దాని గురించి చెప్పాలి అంటే బతుకమ్మ గురించి చాలా మంది అమ్మాయిలకైతే నిజంగా తెలీదు. నేను కొంతమందిని అడిగి చూసిన తెలంగాణలో బతుకమ్మ అసలు బతుకమ్మ ఎందుకు చేసుకుంటారమ్మా అంటే, కొంతమంది బతుకమ్మ చీరలు ఇస్తారని చేసుకుంటారంట కొంతమంది.
0: ఓకే ఇంకా నెక్స్ట్ వేరే క్వశ్చన్స్కి వచ్చేస్తే, మీరు ఫస్ట్ ఒక పాట పాడేటప్పుడు అయితే కొత్తది కావచ్చు ఏదైనా, మీరు పాడేటప్పుడు సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారా లేదా దాని స్వరం మీద ఎక్కువగా దృష్టి పెడతారా? ఒక పాట మీరు నేర్చుకునేటప్పుడు
1: ఒక సాంగ్ పాడాలి అంటే ఫస్ట్ వచ్చే లిరిక్స్ చూసుకుంటాం. లిరిక్స్ చూసుకుంటే అవి కరెక్ట్గా అర్థమయ్యాయి అంటే కనుక ఆ తర్వాత ఆ స్వరం, ఆ ట్యూన్ ఎలా వస్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ వస్తుంది, ఎక్కడ మనం దాన్ని స్టాప్ చేయాలి, ఎక్కడ మనం హై చేయాలి, ఎక్కడ లో చేయాలి, ఎక్కడ ఎమోషన్ అవ్వాలి, అట్లా అవన్నీ చూసుకున్న తర్వాతనే పాట పాడడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చాలామంది ఎలా అంటే ఒక సాంగ్ని ఒకేలాగా పాడుతూ ఉంటారు, వాళ్ళు వేరు. కొంతమంది ఏమో ఆ సాంగ్కి కొంతమంది ఎమోషన్స్, ఇప్పుడు ఒక
0: మీరు పర్టికులర్ గా సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా మ్యూజిక్ కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఒక పాట మీరు
1: లిరిక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను నేను, లిరిక్స్ కి.
0: ఓకే సో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి మనతో మమతా బాసాని ఉన్నారు. చక్కగా మరి తనకి ఇష్టమైనటువంటి జానపద పాటలను పాడుతున్నారు. ముఖ్యంగా బతుకమ్మ పాటల గురించి, బతుకమ్మ పండుగ గురించి మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి జానపద పాటలు ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు ఏదైనా ప్రత్యేకంగా శిక్షణ అవసరమా? మీరు అలాంటిది ఏమైనా తీసుకున్నారా? లేదంటే న్యాచురల్గా మనకి ఉండేటువంటి ప్రతిభతో మనం ముందుకు వెళ్ళగలుగుతామా?
2: శిక్షణ అవసరమా అంటే మూవీస్లో పాడే వాళ్ళకి మాత్రం మ్యూజిక్ అవసరం. అంటే మ్యూజిక్ నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. చాలా అంటే ఉంటాయి కదా ఆడిషన్స్, అలా ఉంటాయి. ఇక్కడ ఫోక్ సాంగ్స్లో ఏంటంటే గొంతు,
3: ఓకే,
2: మట్టి గొంతు అని చాలా మంది కళాకారులు చాలా మంది ఉన్నారు మట్టి గొంతు అని. ఇప్పుడు నాది కూడా, నేను కూడా పాడింది అలాగే, ఇదే మట్టి గొంతుతోనే నేను చాలా ఫోక్ సాంగ్స్ పాడిన, అలాగే ఎమోషనల్ సాంగ్స్ పాడిన,

0: డివోషనల్ సాంగ్స్ పాడిన వాయిస్ ఉన్నది అంటే గనక 100% మనకి అవకాశాలు వస్తాయి,
1: ఓకే,
0: మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఏ సాంగ్నైనా పాడగలము. ఇప్పుడు దేవుని పాట పాడితే ఒకలాగా పాడాలి, మన ఫోక్ సాంగ్ పాడితే ఒకలాగా పాడాలి, ఐటమ్ సాంగ్ పాడితే ఒకలాగా పాడాలి, ఎమోషనల్ సాంగ్ పాడితే ఒకలాగా పాడాలి. అలా మనకి అవి తెలిసినప్పుడు ఆల్మోస్ట్ మనం అన్ని పాటలు పాడగలుగుతాం.
1: అయితే అంటే ప్రతి ఫీల్డ్ లో కూడా ఖచ్చితంగా మనకు ఒక ఛాలెంజింగ్ అయితే ఉంటుంది,
0: 100% ఉంటుంది.
1: మరి ఈ జానపద రంగంలో ఒక మహిళగా మీరు ముందుకు రాణించాలి అన్నా వెళ్ళాలి అని అనుకున్నా, మీరేమైనా అలా అంటే సవాళ్ళు అని కాదు ఒక లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు మీరేమైనా కష్టపడ్డారా?
0: చాలా కష్టపడ్డాను. ఫస్ట్ పాడిన తర్వాత నాకు అవకాశాలు లేకుండా చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. తర్వాత అలాగే ఈ సాంగ్స్ పాడడం కాకుండా ఇంకా ఏం చెయ్యొచ్చు నేను ఒక మహిళగా, నాకు తెలంగాణ గొంతు ఉంది, తెలంగాణ ఆడబిడ్డని, నేను నల్గొండలో పుట్టిన, తెలంగాణ మంచి వస్తుంది, అరే నేనెందుకు యాంకరింగ్ చేయొద్దు, నేను గిట్లా యాంకరింగ్ చేస్తాను.
1: సో అలా మీరు ఒక గాయని నుంచి యాంకర్ గా అడుగులు
0: పడ్డాయి. సో అలా యాంకరింగ్ చేస్తూ చేస్తూ చేస్తూ అలాగే తెలంగాణ కళాకారులను అందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటూ మంచి మంచి మట్టి గొంతులను అందరినీ పరిచయం చేసిన, చాలా మందికి అవకాశాలు కూడా ఇప్పించిన, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. దీనికి మాత్రం మనకి అవకాశాలు రాకున్నా మన అవతల వాళ్ళకి అవకాశాలు ఇప్పించినప్పుడు అరే ఫలానా మమతక్క నాకు అవకాశం ఇప్పించింది ఈ పాట వల్ల నేను ఇట్లా హైప్ అయినా అని కొంతమంది చెప్పుకున్నారు, అందులో చాలా ఆనందం ఉంటుంది.
1: ఓకే, సో మరి ఇంకొక పాట మాకోసం మీకు నచ్చినటువంటి బతుకమ్మ పాటలు ఏదైనా?
0: నాకు బాగా ఇష్టం అంటే ఇట్లాంటి సాంగ్స్ విన్నప్పుడు హైప్ వస్తుంది ఒక్కసారి ఒక దగ్గర అనమాట. పాట మొత్తం ఒకలాగా ఉంటుంది, మధ్యలో ఒకలాగా ఉంటుంది, అప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. అంటే అదొక ఎమోషన్ అనమాట, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ చేసేది ఉంటుంది. ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు. అది యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పచ్చి పాల వెన్నెల నీలన పారబోసినట్టు పూసేనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు రొమ్ములో పసుపు తీసినట్టు రాసేనే పూచే తంగడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో ఈ బతుకమ్మని చీరలు, కోనేటి కలువలో ఈ గౌరమ్మని రవకలు, ఎంతటి అందాల మారానివే, నీ చుట్టూ పూలన్నీ చెలికత్తలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ వాకిలో మా ముగిలి. ఈ పాటలో హైప్ ఒక్క దగ్గర వస్తాయి అనమాట. ఎట్లా అంటే హా పున్నామా పున్నామా నిండు పున్నామా, సిరిమాలేలో మా రాగి మాలేలో, సిరిమాలేలో మా రాగి మాలేలో, యా రంగు రంగు పూలు తెచ్చి రాసుల్లో పోసే, సిరిమాలేలో మా బొండు మాలేలో, సిరిమాలేలో మా బొండు మాలేలో, తీరొక్క పూలతోటి అందంగా పేర్చే, సిరిమాలేలో మా రాగి మాలేలో, సిరిమాలేలో మా రాగి మాలేలో, బతుకునిచ్చే బతుకమ్మను భక్తుతోటి గొలిసే, సిరిమాలేలో మా బొండు మాలేలో, సిరిమాలేలో మా బొండు మాలేలో, పూలన్నీ పులకించే.

0: కష్టం చేసి చెయ్యి కాములాటలాడే, బడికి పోయే చల్లి బతికమ్మ నెత్తే, పడిలేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈరోజే. భూమాత రాగాల అందాల తనయ, నాగమాల్లేలో మా తీగమాల్లేలో, సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో, కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి. నాగమాల్లేలో మా తీగమాల్లేలో, సిరిమాల్లేలో మా బండుమాల్లేలో.
1: ఫుల్ జోష్గా ఉంది పాట.
0: ఫస్ట్ పాడిందేమో అంటే అది జస్ట్ పాట నాకంత మంచి అనిపించదు అక్కడ, కానీ ఇక్కడ పున్నామా పున్నామా దగ్గర హైప్ వస్తుంది సాంగ్, చాలా ఇష్టం నాకు.
1: అంటే ఒక ఫస్ట్ వరకు ఒక వెర్షన్ లో ఉంది, తర్వాత చాలా ఫాస్ట్ బీట్ లోకి వెళ్ళింది,
0: చాలా
1: చక్కగా పాడారు. అయితే మనం ఏదైనా ఒక మనలో టాలెంట్ ఉంది అని అన్నప్పుడు, అంటే కొంచెం వ్యక్తిగతానికి వస్తే, మనల్ని మనం గుర్తించుకుంటూ ఉంటాము, ఒక్కొక్కసారి మనల్ని ఇంకొకళ్ళు గుర్తించి ప్రోత్సహిస్తారు. అసలు మీకు పాటలు పాడాలి అనే ఇంట్రెస్ట్ మీకు వచ్చిందా, లేకపోతే మీకు ఎవరి నుంచి ప్రోత్సాహం, అంటే ఫస్ట్ మిమ్మల్ని సపోర్ట్ చేసింది ఎవరు?
0: నాకు ఫస్ట్ నుంచి సాంగ్స్ బాగా పాడేదాన్ని, ప్రతి ఒక్క మూవీ సాంగ్స్ కానీ అన్ని సాంగ్స్ పాడేదాన్ని. యాప్లో ఒక అన్న వచ్చి ఇట్లా నీకు బతుకమ్మ పాట ఉందమ్మా పాడతావా అనగానే ఒక లైన్ పెట్టాడు నాకు ఫస్ట్. లైన్ పెట్టంగానే ఒకసారి పాడి పంపి

0: పంపి అమ్మా అంటే నువ్వు ఎవరు అసలు, నన్ను పాడమని ఎందుకు చెప్తున్నావు అంటే నీలో ఆ టాలెంట్ ఉందమ్మా, నువ్వు పాడతావు పాడు అన్నాడు. సరే అని చెప్పి పాడి పంపిస్తే నెక్స్ట్ రోజే కరీంనగర్ కి సిరిసిల్ల రండమ్మ పాడండి అన్నాడు. ఆ పాట మెలోడీ హిట్ అవ్వడంతో అప్పుడు అనుకున్నా సరే నేను కూడా పాటలు పాడగలను, నాలో టాలెంట్ ఉంది, నేను
1: నిరూపించుకుంటాను.
0: ఫస్ట్ లో మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేయలే, కానీ ఎప్పుడైతే డాడీని నేను స్టూడియోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక్క టేక్ లో పాట మొత్తం పాడేసినో అంటే అది నా సవాల్, పెద్ద సవాల్. నా తల్లిదండ్రులు నన్ను నమ్ముతలేరు పాటలు పాడుతున్నా అంటే. సరే ఇదే నా సవాల్ అనుకుని వెళ్ళి అక్కడ ఒక్క టేక్ లో డాడీ అక్కడ కూర్చోగానే ఒక్క టేక్ లో పాట పాడినా, ఆయన వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే వెళ్ళి ఆయనకి చెప్తే అప్పుడు ఆయన నమ్మిండు. అంటే నేను నార్మల్ గా పాటలు పాడుతున్నా అంటే ఏదో స్టూడియోలో పాడుతున్నా అనుకునే వాళ్ళు అనమాట. వచ్చి చూసిన రోజు డాడీకి అప్పుడు తెలిసింది, అరే చిట్టి మస్తు పాటలు పాడుతుంది అని.
1: సో ఇది మీకు
0: నేను ఎదుర్కొన్నా,
1: ఇదే మీ అచీవ్మెంట్ అనొచ్చు, ఫస్ట్ అచీవ్మెంట్ మీ డాడీ.
0: 100% డాడీని గెలవడం అంటే డాడీ మమ్మీ. ఇప్పుడు డాడీ వెళ్ళి వెంటనే మమ్మీకి చెప్పిండు, అమ్మ నీ అమ్మ చిట్టి ఎంత మంచి పాట పాడింది స్టూడియోలో నిలబడి, ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి వచ్చింది ఆ పెద్దమ్మతోటి కలిసి పాట పాడింది, ఎంత సంతోషం అంటే కోట్లు పోసినా అట్లాంటి సంతోషం రాదు.
1: ఎస్, ఎందుకంటే కుటుంబం నుంచి దొరికేటువంటి ఆ సపోర్ట్ అనేది నిజంగా ఒక ఆడపిల్లకి కొండంత అండానే చెప్పాలి. సో మరి మన ముచ్చట్లు కొనసాగిద్దాం ఒక పాట తర్వాత. మరి మీరందరూ కూడా వింటున్నారు కదా మమతా బాసాని, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కటి పాటలు వినిపిస్తూ ఉన్నారు, మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఒక బ్రేక్ తర్వాత మీ అందరితో మళ్ళీ మాట్లాడిస్తాను, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: వెల్కమ్ బ్యాక్ టు ఈ పొద్దు. మరి మనతో ఉన్నారు బాసాని మమత, చక్కగా పాడుతున్నారు బతుకమ్మ పాటలు. అయితే మమత గారు, మీకు ప్రత్యేకంగా ఒక పాట, ఆ పాట ఇచ్చిన గుర్తింపు చెప్తారా మాకు?
1: తప్పకుండా. నాకు పాట అంటే నిజంగా నేను బతుకమ్మ

0: వావ్, ఒక్క ఊపు ఊపేస్తున్నట్టుగా ఉంది పాట,
1: చాలా
0: ఫుల్ జోష్గా
1: బాగుంటాయి.
0: ఉంది లిరిక్స్ కూడా. అయితే ఒక పాట మీరు అంటే పాడటానికి ఒక గాయనిగా మీరు ఎదగటానికి మీరు ఎవరికీ తెలియకుండా మీరు చేసినటువంటి కృషి ఏదైనా ఉందా?
1: నేను చాలా
0: అంటే
1: మంది
0: చాలా మందికి తెలీదు, మనము ఒక కెరియర్లో ముందుకెళ్తున్నప్పుడు చాలా కష్టపడతాం, ఆ కష్టం ఎవరికి తెలియదు. మన టాలెంట్ మన ప్రతిభ తెలుస్తుంది కానీ మన కష్టం తెలియదు. అలా
1: ఇప్పుడు మనలో టాలెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకి ఆ టాలెంట్ గురించి, అంటే ఇప్పుడు మనం పాడే పాటల గురించి, ఎక్కడ పాడాలి, ఎలా పాడాలి, ఒక పాట ఎట్లా వాడితే హిట్ అవుతుంది, ఎలాంటి పాటలు వాడితే హిట్ అవుతుంది అన్న విషయం మనకు తెలీదు. దానికోసం నేను చేసిన ప్రయత్నాలు మామూలుగా కాదు, చాలా మందిని అడిగాను, చాలా మందిని తెలుసుకున్నాను, చాలా మంది నాకు అవకాశాలు ఇచ్చారు, కొంతమంది తెలిసిన వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇచ్చి నీ టాలెంట్ ఏముందో చూపించు, నువ్వు ఎలా పాడతావో పాడు అంటే కొన్ని పాటలు పాడి నా టాలెంట్ని నేను నిరూపించుకున్నా. అలాంటివి డివోషనల్ పాటలు పాడినా, ఎమోషనల్ పాటలు పాడినా, రాఖీ పాటలు పాడినా, అన్నదమ్ముల పాటలు పాడినా, ఈ పొలిటికల్ పాటలు పాడినా, అలాగే ఈ ఫోక్ సాంగ్స్ పాడినా, పాడి ఎంతవరకు వచ్చాను, అలాగే యాంకరింగ్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాను నేను. యాంకరింగ్లో కూడా ఇప్పుడు కూడా బాసాని మమతా అంటే అరే పలానా బాసాని అమ్మాయి, ఈ అమ్మాయి చాలా బాగా ఇంటర్వ్యూలు చేస్తుంది, తెలంగాణలో తెలంగాణ యాసలో మాట్లాడుతుంది, ఈ నల్గొండ పోయినా, సూర్యాపేట పోయినా, ఏడవైనా కానీ నన్ను మాత్రం పక్క గుర్తుపెట్టుకుంటారు జనాలందరూ కూడా. అలా సరదాగా ఫస్ట్ పాటలు పాడుతూ పాడుతూ పాడుతూ నాలో ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ కూడా ఉంది, ఎందుకు నిరూపించుకోకూడదు అని రెండు, ఇప్పుడు రెండు రకాలుగా అక్కడ పాటలు పాడుతూ ఉన్నాను, అలాగే యాంకరింగ్ చేస్తూ ఉన్నాను. అలా నాలో టాలెంట్ నేను బయటికి తీసుకొచ్చుకొని నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఒకప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేదని చెప్పాను కదా, అప్పుడైతే చాలా విశ్వ ప్రయత్నాలు చేసిన, అప్పుడు తర్వాత డాడీకి తెలిసిన తర్వాత తెలిసి అన్ని ప్రయత్నాలు చేసా, అన్నిట్లలో మంచిగా ఉన్నా, అందరినీ నేను ఆకట్టుకున్నా, అందరితో స్నేహభావమే, అన్నయ్య అనుకుంటూ, అక్క అనుకుంటూ అందని. కానీ కొంతమంది నన్ను మోసం చేసిరు, నాకు అంటే నా పక్కన ఉన్న వాళ్ళే, నా సొంతం అనుకున్న వాళ్ళే కొంతమంది నన్ను మోసం చేసిరు. అయినా కానీ దానికి నేను భయపడలేదు, అది ఓవర్కమ్ చేసుకుంటా సరే చేస్తే చేసిరు, వాళ్ళు బాగుపడుతురు కదా, నేను ఇట్లా అంటే వాళ్ళు ఎప్పటికో ఒకసారి తెలుసుకుంటారు.
0: అవును, అంటే మనం కెరియర్ లో ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు, సో అలాంటప్పుడు మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
1: అంటే మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడమే కాక వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే కూడా వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా తెలుసుకుని వాళ్ళ మాటలు కూడా వినాలి.
0: ఎస్, అంటే ఆ అవగాహన కూడా చాలా అవసరం.
1: అవసరం.
0: ఓకే, మరి మమత గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ విందాం. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మరికొంతసేపు మనం ఇంటర్వ్యూని కొనసాగిద్దాం. లిజనర్స్ వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య సంస్థలు అందించే సేవలు, సౌకర్యాలకు విధించే రుసుములను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోన్చా బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా న్యూఢిల్లీలో నిరసన చేపట్టింది. 11 మంది విద్యార్థినులు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరము జేఎన్యూ అకోయిజంను ఆయన బోధన పదవి నుంచి తొలగించిందని బీజేపీ పేర్కొంది. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ, హిరోషిమ మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యారంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమ ప్రీఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువతకు 40,000 రూపాయల విలువైన ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు పొంగులేటి సీనన్న యువ నేస్తం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్సీ ఎగ్జామ్స్ భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పోర్టల్లో ఈరోజు నుంచే నమోదు చేసుకోవచ్చు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన 3వ జలంతకర్ గామి నిరోధక యుద్ద నిస్సార జలనౌక అయిన ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో ప్రారంభించింది. పశ్చిమ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం 2లో పాల్గొంటున్న 2011 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ వ్యవస్థలో బహుద్రువ స్వభావము, పొరుగు దేశాలకు ప్రాధాన్యత విధానము, సరఫరా గొలుసులోని నష్టాలను తగ్గించడం వంటి అంశాలపై తాము చర్చించినట్లు ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9. మీరు వింటున్నారు AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి మనతో పాటు బాసాని మమత గారు ఉన్నారు, తెలంగాణ జానపద గాయని, అలాగే యాంకర్ కూడా ఎంతగానో రాణిస్తూ ఉన్నారు. సో మమత గారు, ఒకవేళ ఇప్పుడు అంటే జానపద పాటలు నేర్చుకోవాలి, మేము కూడా ముందరికి రావాలి అంటే చాలా, నాకు వాయిస్ చాలా బాగుంది అనుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు చాలామంది కూడా, అలాంటప్పుడు మీరు అలాంటి యువతకి ఎలాంటి సలహా ఇస్తారంటే, ముఖ్యంగా జానపద రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి?
1: జానపద పాటలు పాడాలంటే మట్టి గొంతు ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అంటే యూనిక్ అనమాట. అసలు ఆ సాంగ్, ఇప్పుడు ఆ సాంగ్ వస్తుంది, వాళ్ళ సాంగ్ వస్తుంది అంటే ఆ యక్క పాడింది పాట, ఈ పాట గుర్తుపట్టేయాలి. ఆ రకంగా ఉన్న వాయిస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఇక్కడ తక్కువ లేవు, పక్కా అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది సింగర్స్ ఎప్పటి నుంచో పాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ గురించి పాడిన కళాకారులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు తెలంగాణలో పాడుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఫోక్లో మామూలుగా ఇన్స్టా ద్వారా వచ్చిన సింగర్స్ చాలా మంది ఎక్కువైపోయారు, వాళ్ళకి చాలా అవకాశాలు.
0: అంటే సోషల్ మీడియా అనేది కూడా చాలా అవకాశాలను పెంచుతుంది కదా, అంటే నిజంగానే అవకాశాలు పెరిగాయి అనుకోవాలా?
1: అంటే కొంతమందికి పెరిగాయని అనుకోవచ్చు, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది బయటికి వచ్చి సాంగ్స్ పాడి వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు నిరూపించుకొని చాలా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు ఒక హైలో ఉన్నారు. కొంతమంది మూవీ సాంగ్స్ కూడా పాడేశారు ఇప్పుడు కొంతమంది. అలా పాడిన వాళ్ళలో మన ప్రభక్క అని చెప్పేసి ఒకప్పుడు

యేషనగుల కట్ట మీద, యేషనగుల కట్ట మీద, యేషనగుల కట్ట మీద వేసిన ఉయ్యాల మనం ముగుదమే బాల. ఈ పాటతోటి అక్క హైలైట్ అయిపోయింది. అలా కొంతమంది సింగర్స్ చాలా మంది ఉన్నారు.

0: మరి అట్లా కొంతమంది సాంగ్స్ ఇట్లా పాడుతుంటే వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి అనమాట.
1: ఎస్, మీరు పాడుతుంటే కూడా జోష్ కనిపిస్తుంది నాకు ఇప్పుడు.
0: థ్యాంక్ యూ.
1: మరి అంటే మీ వాయిస్ లో ఎక్కువగా అంటే ఏది ఇష్టపడతారు, ఏ ఎమోషన్ ని పలకడానికి ఇష్టపడతారు?
0: నేను
1: అలాగే
0: ఎక్కువ ఎమోషనల్ అంటే డివోషనల్ వాడతా, ఎక్కువ హైప్ లో ఇట్లా ఎల్లమ్మ పాటలు ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న పోయిన సాంగ్ నేను ఒక సాంగ్ పాడాను, ఆ సాంగ్ మీ అందరి కోసం.

0: ఇట్లాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం.
1: చక్కగా పాడారు. అయితే మామూలు మన రిలేషన్స్, ఎమోషన్స్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం, అంటే జనరల్గా అడుగుతున్నాను నేను,
0: చెప్పండి
1: రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని ఎవరిని బాగా నమ్ముతారు, నమ్మాలి?
0: నేను ఎక్కువ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రమే నమ్ముతా. బయట వాళ్ళంతా కూడా ఎలా ఉంటారు అంటే, వాళ్ళతో అంటే వాళ్ళకి మనతో ఏం అవసరం, ఆ అవసరం తీర్చుకున్న తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని నేను నమ్మను. ఓన్లీ పేరెంట్స్ని మాత్రమే నమ్ముతా, పేరెంట్స్ చెప్పింది మాత్రమే వింటా. ఎందుకంటే అంతకుముందు వీళ్ళ మాట వినకుండా వాళ్ళ మాటలు విని, ఫ్రెండ్స్ మాటలు, అక్కలని, చెల్లెలని, అన్నలని మాటలు విని మొత్తం అన్నీ పోగొట్టుకున్నా. అప్పట్లో అన్ని పోగొట్టుకొని బాధపడ్డా, కానీ ఇప్పుడు అలా కాదు. నా పేరెంట్స్, నాకు ఇంకొకటి శివుడు, అమ్మవారు, శివుడు. నేను బాగా దేవుళ్ళని నమ్ముతా, అలాగే పేరెంట్స్ని నమ్ముతా.
1: పేరెంట్స్ అన్నారు కాబట్టి, అంటే ఒక ఒక గాయనిగా కావచ్చు, ఏదైనా కెరియర్ కావచ్చు, నిజంగా మనకి కుటుంబం నుంచి ప్రోత్సాహం అనేది, అంటే ఫస్ట్ లో మీరు కూడా సపోర్ట్
0: దొరకలేదు
1: కానీ ఎంత అవసరం అనేది మీకు అర్థమైంది కదా.
0: చాలా అవసరం.
1: సో అది మీరు ఎలా చెప్తారు మీ మాటల్లో?
0: నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ది కంపల్సరీ ఒక సపోర్ట్ ఉండాలి. ఈ సింగింగ్ కని కాదు, డాన్సింగ్ కని, అన్నిటికీ, ఏ కళారంగంలోకి వెళ్ళినా కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా ముందుకెళ్ళలేము. ఈ మాట మాత్రం ప్రతి ఒక్క లిజనర్స్కి చెప్తున్నా నేను. పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉంటే అది గుర్తించి మీరే సపోర్ట్ చేయండి, ఇంకా బాగా వాళ్ళు రాణిస్తారు. అది ఒక్కసారి, అది ఆ సపోర్ట్ నాకు ఫస్ట్ లో దొరుకుంటే ఈ పాటకి నేను ఎక్కడ ఉండేదాన్ని.
1: ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు, రెండు స్టూడియో వరకు వచ్చారు కదా.
0: థ్యాంక్ యూ.
1: మరి బతుకమ్మ పండగ అనగానే ఆడవాళ్ళకి, అంటే మళ్ళీ పండగలోకి వచ్చేస్తే పుట్టింటి జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా.
0: అవును.
1: అలా మీకు ఏదైనా ఒక మంచి జ్ఞాపకం, బతుకమ్మ పండగ అనగానే ఒక మంచి జ్ఞాపకం?
0: మంచి జ్ఞాపకం, ఊరికి వెళ్ళినప్పుడు బతుకమ్మ పండగ రోజు మంచి పట్టు లంగా వేసుకొని, పట్టు జాకెట్ వేసుకొని, పూలు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి, రెండు జుట్లు వేసుకొని పూలు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి బతుకమ్మను తీసుకొచ్చి, అంటే బతుకమ్మను తీసుకొని వస్తూ ఉంటే ఫొటోస్ దిగి అవన్నీ మనం ఇన్స్టాగ్రామ్లో వాటిలలో పెడుతూ ఉంటే వాళ్ళందరూ అడుగుతుండే అనమాట, ఇంత బాగా రెడీ అయినో, ఇంత బాగా రెడీ అయినో, ఫస్ట్ టైం ఇంత బాగా రెడీ అయినో. ఎప్పుడైతే ఆడపిల్ల పట్టు లంగా, పట్టు జాకెట్ కానీ లేకపోతే లంగా ఓని వేసుకొని, ఇప్పుడు బతుకమ్మలు ఎత్తాలంటేనేమో డ్రెస్సులు వేసుకొని ఎత్తుతున్నారు. ఒకప్పుడు మంచి చీర కట్టుకొని, పద్ధతిగా చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, ఎంత అంటే ఒక ఆడపిల్ల ఎంత అందంగా ఉంటుంది అనేది ఆ రోజు బతుకమ్మ పండగలల్లా ఆడపిల్లల్ని చూస్తే అందరు బుట్ట బొమ్మ లెక్క కనిపిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్ట బొమ్మ లెక్క అంత బాగా రెడీ అవుతారు. మంచి కలర్ డ్రెస్సెస్, కలర్ శారీస్, లంగా ఓనీలు, ఆ బొట్టు, అవన్నీ చాలా వేరుగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఈ బతుకమ్మ పండగ ఆడపిల్లలకు ఒక వరం అనుకుంటున్నాను నేనైతే. తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇది ఒక పండగ, అసలు చాలా పెద్ద వరం ఇది. 9 రోజులు కూడా 9 రకాలుగా బతుకమ్మలు తయారు చేసి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను తయారు చేసి అలా అందరు కలిసి ఆడుకుంటారు. అదే వేరే రోజులలో అనుకోండి, పొద్దున పోయినామా, రాత్రి వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా, అయిపోయింది. కానీ
1: మమత, ఇప్పుడు అంటే ఒకవైపు మీరు ఈ వృత్తిలో రాణిస్తూ ఉన్నారు, అలా కాకుండా, అంటే అదర్ దాన్ ఇది కాకుండా, మీరు మీ ప్రవృత్తి ఏంటి, అంటే మీ హాబీస్ కావచ్చు, అసలు మీరు ఏం చదువుకున్నారు, మీ హాబీస్ ఏంటి, అసలు వేరే హాబీస్?
0: నాది యాక్చువల్లీ నేను డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను జాగృతి డిగ్రీ కాలేజ్లో. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఇది సాఫ్ట్వేర్ చేశాం, మ్యాపింగ్ అనమాట. ఎలా ఐఎస్సీ టెక్నాలజీస్లో జాబ్ చేశా. ఆ తర్వాత నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, నాకు
1: ఇష్టం మిమ్మల్ని,
0: ఇది ఇంకిది కాదు నేను చేయాల్సింది, ఇంకేదో ఉంది అని చెప్పి అప్పుడు పాటలు పాడడం ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశా. అప్పట్లో ఏమో కొన్ని పాడి అలా పెడుతూ ఉండేదాన్ని. తర్వాత ఎప్పుడైతే పాడినో, ఆ అన్న ఒక పాట పెట్టిండు, నేను చెప్పాను కదా అన్న పాట పెట్టిండు, ఆ పాటను నేను పాడి వినిపించానని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టూడియో ఏంది, ఆ మ్యూజిక్ ఏంది, ఎప్పుడు చూడాలి, ఫస్ట్ టైం అనమాట చూడడం. ఆ స్టూడియో ఏంది, అవన్నీ ఏంది, ఆ మైకులు ఏంది, ఏడబెట్టుకోవాలి, ఏడాపాలి, ఏం తెలియక పిచ్చోళ్ళలేక చూస్తా అన్న. కానీ అన్న ఒక మాట అన్నాడు, నీకు టాలెంట్ ఉంది, నీ గొంతులో దమ్ముంది, నువ్వు పాడతావు మమత, పాడు అన్నాడు.
1: సో అలా మీకు ఇటువైపు
0: వచ్చింది,
1: ఆ రంగం నుంచి ఇటువైపు
0: వచ్చేసింది. ఆ పాట ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ పాట ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలనేది అన్న కొంచెం హింట్ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా వచ్చిండు. 2 లైన్స్ మీకోసం పాడతా సాంగ్, చాలా హిట్ అయింది, మెలోడీ హిట్ అయింది.

0: సిటపాట సినుకంటూ సినుకూకురవంగ శిలయేరో ప్రవహించేనే, చెరువుల్లోన నవకమలం వికసించేనే. ఈ పాట అన్న నేను ఇద్దరం కలిసి పాడిన పాట అన్నమాట. ఇది చాలా హిట్ అయింది సాంగ్. ఆ తర్వాత అన్న అన్నాడు అనమాట, మమత ఈ పాటతో నీకు అవకాశాలు రాకపోతే నా పేరు మార్చుకుంటా అన్నారు.
1: ఓకే ఓకే. సో మొత్తానికి మీరు మాట నిలబెట్టుకుంటున్నారు, ఇలాగే నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే చివరి క్వశ్చన్గా ఏంటంటే, బతుకమ్మ పండుగ సందర్భంగా మరి ఇందాక నుంచి అంటే మీరు మాటలు మీ పాటలు వింటున్నటువంటి లిజనర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి బతుకమ్మ పాటతో ఈరోజు ఇంటర్వ్యూని మనం క్లోజ్ చేద్దాం.
0: తప్పకుండా. సో లిజనర్స్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, టాలెంట్ ఉంది అంటే నిరూపించుకోవడానికి ఎంతైనా తెగించండి, అంతేగాని తప్పుడు దారిలో కాదు, అది మంచి దారిలో చేస్తే అది మనకి ఎప్పటికైనా పేరు తెస్తుంది. అండ్ కొంచెం టైం పట్టొచ్చు, నువ్వు కరెక్ట్ దారిలో వెళ్ళినప్పుడు నీకు టైం పట్టొచ్చు, కానీ తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. తప్పుడు దారిలో మాత్రం వెళ్ళదు ఎవరు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి నేను ఈ మాట అనవలసి వచ్చింది. సో నేనైతే ఎవరికి ఇప్పటివరకు ఎవరికి న్యాయం అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నేను ఇలాగే వచ్చాను, నేను తప్పుడు దారి వెళ్లకుండా నిజాయితీగా వచ్చాను. అయినా కానీ నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. మీ అందరు కూడా మీలో టాలెంట్ ఉంటే అందరూ నిరూపించుకోండి. మరి బతుకమ్మ సందర్భంగా మీకోసం ఒక్క పాట.

0: డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. మీ అందరి కోసం ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లక్ష్మి గారికి లైఫ్ అంతా రుణపడి ఉంటా.
1: అయ్యో అలా ఏం లేదు, చాలా చక్కగా పాడారు, చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఎందుకంటే చాలా యంగ్ మీరు, ఇంకా భవిష్యత్తులో మీరు జానపద రంగంలో ఇంకా రాణించాలని మా లిజనర్స్ అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: మరి లిజనర్స్ విన్నారు కదా ఇప్పటి వరకు మమతా బాసాని మరి బతుకమ్మ పండుగ గురించి, అలాగే బతుకమ్మ ప్రాశస్త్యం గురించి, తను నేర్చుకున్న విధానం గురించి, తన లక్ష్యాల గురించి, మరి తను ఒక్కొక్కసారి నిరుత్సాహపడినప్పుడు తను ఎలా దాన్ని ఎదుర్కొన్న అంశాల గురించి మనతో షేర్ చేసుకున్నారు. మరి తన ఇంటర్వ్యూ మనకి స్ఫూర్తి కలిగించడంతో పాటు చక్కగా పండుగ సందడిని తీసుకొచ్చింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి నెక్స్ట్ షో కంటిన్యూ చేద్దాం, వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో ఇప్పుడు నేను ప్లే చేయబోతున్న పాట చెన్నై లవ్ స్టోరీ నుంచి గుర్తుందా. హరిచరణ్ శృతిక పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు, మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ పాట ఇరుముడి నుంచి యాలాలో యాలాలో హష్మ అబ్దుల్ వాహెబ్ సాధికా పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
2: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: రీడ్ విత్ రెయిన్బో.

0: ఫ్రమ్ 8 to 9 ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్పీక్స్ తెలంగాణ. దిస్ ఇస్ తెలంగాణ, యువర్ డెడికేటెడ్ అవర్ ఫర్ తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, లిటరేచర్ అండ్ టూరిజం. సెలబ్రేట్ ద ల్యాండ్, సెలబ్రేట్ ద పీపుల్ అండ్ సెలబ్రేట్ ద ప్రైడ్. తెలంగాణ, వేర్ తెలంగాణ లివ్స్ ఆన్ రేడియో.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా జ్యూన్స్ లో మరి నెక్స్ట్ పాట లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ నుంచి ధీమా ధీమా అంటూ వచ్చేస్తోంది. అనిరుద్ధ్ రవిచందర్ పాడిన ఈ పాటకి శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ అందించారు. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: హలో,
1: ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే
0: అర్థమైంది
1: గౌరమ్మ.
0: అర్థమైంది అర్థమైంది దీపా. నువ్వు ఇప్పుడు మమతా గారి ఇంటర్వ్యూ వింటూ వచ్చావని అర్థమైంది నాకు.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ.
0: ఇప్పటి వరకు చాలా సందడిగా జరిగిపోయింది, మరి నువ్వేం సందడి చేయబోతున్నావు నీ షోలో?
1: కలర్స్ ఆఫ్ ఇండియాలో జనరల్ గా బతుకమ్మ ఎలా అయితే అన్ని వర్ణాలతో మనము పూలనే బతుకమ్మగా కొలుస్తామో, సో కలర్స్ ఆఫ్ లైఫ్ లో మన జెన్జెస్ కోసం నేను కూడా ఒక్కొక్క కలర్ కి మన జెన్జెస్ ఎలా రిప్రజెంట్ అవుతారు అనే దాని గురించి నేను లింకప్ చేసి మాట్లాడబోతున్నాను.
0: వావ్,
1: అండ్ దాంతో పాటు ఇంకా మనం కలర్స్ ఆఫ్ యూత్ ఇస్ నథింగ్ బట్ కలర్స్ ఆఫ్ ఇండియా ఇస్ నథింగ్ బట్ కాక్టైల్ షో, కాబట్టి ఏక్దమ్ ధూమ్ ధామ్ ఇప్పటి వరకు తెలుగు పాటలే విన్నారు, తమిళ్ మలయాళం కన్నడ వాట్ నాట్
0: నాకు
1: అన్ని విందాం.
0: అర్థమైపోయింది. ప్రతిదీ రిలేట్ చేస్తూ బతుకమ్మ, మన బతుకమ్మ పండుగకి రిలేట్ చేయబోతున్నాం,
1: ఎగ్జాక్ట్లీ.
0: నాకు తెలిసిపోయింది. సో మరి దీపా చెప్పే ముచ్చట్లన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ప్రస్తుతానికి నేను సీట్ ఇక్కడ ఇచ్చేయాలి దీపాకి. సో ఇప్పటి వరకు చాలా ముచ్చట్లు చెప్పాను, మంచి మంచి పాటలు ప్లే చేశాను, మీకు అన్ని నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ షోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: ఇప్పుడు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి క్రిమినల్ కేసుల్లో ట్రయల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం విద్యాసాగరరావు గారు.
1: నమస్తే అండి.
0: ఈ క్రిమినల్ కేసుల్లో జరిగే ట్రయల్స్లో ముఖ్యంగా ముద్దాయికి అగేనెస్ట్గా, అంటే ముద్దాయిని నేరస్థలంలో చూసినట్టుగా, నేరం చేస్తుండగా చూశానని సాక్ష్యం చెబితే జడ్జి గారు శిక్ష వేసే అవకాశం ఉంటుందా?
1: ఇందులో మనము పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే, సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో, ఘోరమైనటువంటి హీనియస్ క్రైమ్స్ అయినటువంటి సందర్భాలలో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని మేము చూస్తే గుర్తుపడతాము అని పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు జడ్జి గారు పర్మిషన్ తీసుకొని జడ్జి గారి సమక్షంలో జడ్జి గారే చేస్తారు. ఏం చేస్తారు, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో, ఆ ముద్దాయితో పాటు ఇంకా వేరే ఏడుగురి సంబంధం లేని మనుషులను, ఈ కేసుకు సంబంధం లేని మనుషులను 1:7 లైన్లో నిలబెడతారు. లైన్ ఎక్కడ, జైల్లో ఉంటే జైల్లోనే అవుతుంది ప్రాసెస్. దాన్ని ఏమంటాం మనం క్రిమినల్లో అంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటాం. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఏంటి అంటే, సాక్షులు ఎవరైతే నేరం జరుగుతుండగా నేరం చేసినటువంటి ముద్దాయి ఎవరైతే ఉంటారో, ఆ ముద్దాయి జడ్జి గారి ముందర నిలబడి ఉన్నటువంటి 7 మనుషులలో ఆ ముద్దాయిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందా అన్నది సాక్షికి ఒక అవకాశం ఇస్తారు. ఆ సందర్భంలో ఆ సాక్షి ఒకవేళ నిజంగానే 7 ఐడెంటిఫై చేస్తే అది కొంచెము ముద్దాయికి అగేనిస్టే సీరియస్ ఉంటుంది ఆ పరిస్థితి.
0: ఓకే,
1: ఇవి సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లోనే అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ మెజిస్ట్రేట్ గారు చేస్తారు. జడ్జి గారు ముద్దాయికి ఇంటిమేషన్ ఇచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఫలానా సాక్షులు జైలుకు రావడం జరుగుతుంది, శనివారమో ఆదివారమో జరుగుతుంది, మేము వస్తున్నాము అని చెప్తారు. ఆ జడ్జి గారు వచ్చిన తర్వాత ఆ ముద్దాయితో మాట్లాడిన తర్వాత ఆ 7 ముద్దాయికి అవకాశం ఇస్తారు జడ్జి గారు, మీ ఇష్టముంద 7 మీ ఇష్టముంద స్థానంలో మీరు నిలబడండి అని. ఎందుకంటే ఫస్టే ఎప్పుడు వాడు నిలబడాలి అంటే ఫస్టే ఉంటాడు వాడిని చూపియండి మీరు అని.
0: కరెక్ట్ కరెక్ట్.
1: అలా కాకుండా 7 మీ ఇష్టముంద జాగాలో నిలబడండి, సీరియల్ నెంబరు అది మీ చాయిస్ అని చెప్తారు. ఇంపోర్టింగ్ అందులో పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే, దాదాపు ఈ కేసుకు సంబంధం లేని మనుషులు ఎవరైతే 6 ముద్దాయితో పాటు అందులో నిలబడ్డారో, సరి సమానమైనటువంటి హైటు, సరి సమానమైనటువంటి పర్సనాలిటీ ఉండాల. ఇప్పుడు ఒక నా మీద నేర ఆరోపణ పెట్టి నా పక్కన 6 అమ్మాయిలను నిలబెట్టించి అందులో ఎవరు చెప్పండి అంటే వాళ్ళు న్యాచురల్లీ మగవాడిని చూపిస్తారు. అలా కాకుండా సేమ్ పర్సనాలిటీ, సేమ్ జెండరు, హైటు వెయిట్ ఐడెంటిఫికేషన్ పరేడ్స్ జరుగుతుంది.
0: అయితే అడ్వకేట్ గారు, ఏదైనా సందర్భంలో జడ్జిలు విట్నెస్గా మారే అవకాశం ఉంటుందా? ఒకవేళ మారితే వారి విట్నెస్ సాక్ష్యం చెల్లుతుందా?
1: ఉంటుంది. జనరల్గా జడ్జి గారు అంటే మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు, 99% మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు. మెజిస్ట్రేట్ గారు కోర్టుకు విట్నెస్లా ఎప్పుడు వస్తారంటే, ఈ మధ్య కాలంలో మనం డౌరీ డెత్ చాలా చూస్తున్నాం, సూసైడ్లు చూస్తున్నాం. డౌరీ డెత్ కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని స్త్రీ కావచ్చు, మగవారు కావచ్చు, చివరి ప్రాణంలో ఉన్న సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఈ పోలీసు వాళ్ళు కన్సర్న్ మెజిస్ట్రేట్ గారి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కన్సర్న్ మెజిస్ట్రేట్ గారి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ వేరే మెజిస్ట్రేట్ గారు వచ్చి

0: లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఎవరైతే సూసైడ్ అటెంప్ట్స్ చేశారో లేకుంటే బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయో అవి ఎలా అయ్యాయి, మీరు ఈ స్థితికి రావడానికి కారణము ఎవరు అని జడ్జ్ గారు ఆమె వచ్చినటువంటి భాషలోనే రాస్తారు. ఆమె ఏం చెప్తే అదే రాస్తారు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు, అదే వర్బాటంలో రాస్తారు. అది రాసిన తర్వాత ఒకవేళ ఆ విక్టిమ్ గంట చనిపోతే చనిపోయే ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి అన్నది చెప్పడానికి ఈ జడ్జి గారు ఈ ట్రయల్లో సాక్షిగా వస్తారు. మరణ వాంగ్మూలం దాన్ని అనే అంటారు. అప్పుడు జడ్జి మెజిస్ట్రేట్ గారు కోర్టుకు వచ్చి చెప్తారు.
1: అయితే ఈ క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ లో డాక్టర్స్ సాక్ష్యంగా తీసుకోవచ్చా?
0: తీసుకుంటారు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు, జడ్జి గారు కోర్టుకు సాక్షిగా వస్తారా అని. ఇదే బర్నింగ్ ఇంజరీస్ తో ఎవరన్నా చనిపోయారు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు అన్నప్పుడు జడ్జి గారు పోయి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది అని మాట్లాడి అడిగి ఏదైతే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటారో దానికి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ ను కూడా పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. ఆ సందర్భంలో ఆ డాక్టర్ ను కూడా విట్నెస్ చేస్తారు ఛార్జ్షీట్ లో పోలీసు వాళ్ళు. సమన్స్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ కూడా కోర్టు వచ్చి జడ్జి గారి ముందర ఫలానా రోజు ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా వ్యక్తిని మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అతను 80% 75% బర్నింగ్ ఇంజరీస్తో వచ్చారు, మేము వారి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశాము, ఆయన పేరు ఇది రాసుకున్నాము, అతను కూడా ఇది ఎలా అయ్యింది అంటే నాకు ఈ విధంగా చెప్పాడు, ఏం ట్రీట్మెంట్ అయ్యింది అన్నది డాక్టర్ గారు యాజ్ ఎ విట్నెస్ చెప్తారు. సో ఆ సందర్భంలో జడ్జి గారు వస్తారు, డాక్టర్ గారు కూడా వస్తారు.
1: మరి విద్యాసాగర్ గారు, మీరు అన్నట్టు జడ్జి గారి సాక్ష్యం చెల్లుతుంది, డాక్టర్ గారి సాక్ష్యం చెల్లుతుంది, మరి సినిమాల్లో చూపించినట్టుగా పోలీస్ వారి సాక్ష్యం చెల్లదు అని చాలా సినిమాల్లో నేనే చూసి విన్నున్నాను, కాబట్టి నిజంగానే పోలీస్ వారి సాక్ష్యం చెల్లదా?
0: పోలీస్ వాళ్ళ సాక్ష్యం చెల్లదు అంటే వాళ్ళు సాక్ష్యం సృష్టించారు, ఉందని మట్టుకే గ్యాదర్ చేసి మొత్తం ఒక ప్రొఫార్మ ప్రకారం జడ్జి ముందర పెట్టడం జరుగుతుంది. నేచురల్లీ ఏమవుతుంది, కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్కు ఆ కేసులో కన్విక్షన్ రావాలనే ఉంటుంది. నేను వంట చేశాను, కింద వాళ్ళు బాగుంది అని అనాలి అని నేను కోరుకుంటాను. అలాగే పోలీసు వాళ్ళు కూడా అతను పెట్టిన కేసు ముద్దాయికి శిక్ష పడాలి అనేటువంటి ఆలోచనతోని లేని విషయాన్ని కూడా వాళ్ళు కొంచెం ఛార్జ్షీట్లో విట్నెస్లో యాడ్ చేసే ప్రమాదం ఉంటుంది, కాబట్టి చెల్లదు అని ఒక నిర్ణయం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, కంప్లైనెంట్ నోటి మాట కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆఫీసరే కంప్లైంట్ రాసుకుంటాడు, కంప్లైంట్ రాసుకున్న తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాడు. ఈ సందర్భంలో పోలీస్ వాళ్ళ సాక్ష్యం చెల్లదు, ఎందుకంటే ఇంట్రెస్టెడ్ పర్సన్,
1: అది
0: ఇంట్రెస్టెడ్ పర్సన్, అన్ని ఇతనే చేశాడు కదా అది.
1: అయితే నేరస్థలంలో ముద్దాయిని చూడడానికి, నేరస్థలంలో నేరం చేస్తుండగా ముద్దాయిని చూడడానికి తేడా ఉంది అని
0: ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ ట్రయల్ ప్రాసెస్లో, క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర ఏంటి?
0: క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర అంటే అడ్వకేట్ దారి ఉపాయము, అతని తెలివితేటలే ముద్దాయిని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు ఏమని, ముద్దాయిని నేరస్థలంలో చూశాము అని ఒకటి ఉంటుంది, నేరస్థలంలో ముద్దాయి నేరం చేస్తూ చూశాను అని ఒకటి ఉంటుంది. మరి నేరం అవ్వకముందే నువ్వు చూశావా, చేస్తుంటే చూశావా, నువ్వు చూసే సమయానికి నేరం కంప్లీట్ అయిపోయిందా?
1: ఇలా స్టేజ్ని బట్టి,
0: స్టేజ్ని బట్టి నువ్వేం చూశావు. నేను చూసేసరికి ఆల్రెడీ చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు అని విట్నెస్ చెప్పాడు అనుకోండి, పోలీసు వాళ్ళు రావడానికి అర్ధగంట అవుతుంది కదా, అర్ధగంట ముందు నేరం అయింది కదా, వీడేం చూడలేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ముద్దాయిని నేను చూశాను అని విట్నెస్ చెప్పడం చెప్పినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ లో ఒక చిన్న సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, ఏమని, ముద్దాయిని చూస్తే నేను గుర్తుపడతాను అని ఈ ఒక సెంటెన్స్ మాత్రమే స్టేట్మెంట్ లో ఉంటుంది. వాస్తవానికి చూశాను నేను గుర్తుపడతాను అన్నప్పుడు సాక్షి చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అతని హైట్ సుమారు ఎంత ఉంటుంది, అతను నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా, సుమారు ఎంతలా ఉన్నాడు, అతను వేసుకునే బట్టలు ఏంటివి, అవి చెప్తే ఆ విషయాలు జడ్జి ముందర ట్రయల్ అయినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఇవన్నీ కనెక్ట్ అయితే, అన్ని టాలీ అయితే ముద్దాయికి కష్టమైన పరిస్థితి ఉంటుంది.

0: అయితే మీరు అన్నట్టు ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా ముందు లాయర్కి అవకాశం ఉంటుంది
1: ఉంటుంది
0: ముద్దాయిని నేరస్తుడిగా నిరూపించడానికి.
1: దాన్నే క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు.
0: ఈ

0: ముద్దాయి అమాయకుడు, ఈ నేరానికి సంబంధం లేదు అన్న విషయాలను ఈయన ప్రూవ్ చేయగలిగాడు అన్నది క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్ వైటల్ ఫర్ ది అక్యూజ్డ్.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: FM Rainbow 101.9.
1: Hello, good evening all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. Gen Z, you are welcome. Chepestundi, me RJ Dr. Deepa Nidanakavi. చల్ చల్ చల్ చల్ మేరే సాథీ హమ్ హోంగే హైదరాబాద్. ఓ మై గుడ్నెస్, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? సో చాలా ట్రాఫిక్ జామ్స్ అయిపోతున్నాయి. అండ్ ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అమీర్పేట్ చౌరస్తా, పంజాగుట్ట చౌరస్తా, బేగంపేట వైపు వచ్చే వాళ్ళు కూడా కాస్త మీ దారిని చూసుకుంటూ వెళ్ళండి. హలో టూ వీలర్ బ్రదర్స్, ఒక్కసారి రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి కూడా కొంచెం స్పేస్ ఇచ్చి నడపండి. అండ్ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్స్ పెట్టుకోండి. అండ్ ఫోర్ వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళు తప్పకుండా మన మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ సీట్ బెల్ట్స్ని ధరించండి. బికాజ్ మీరు వేరే వాళ్ళకు డాష్ కొట్టినా, వేరే వాళ్ళు మీకు డాష్ కొట్టినా, పోయేది రెండు కుటుంబాల ప్రాణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెల్ వెల్కమ్. అండ్ జెన్సీస్లో ఇవాళ మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు దాట్, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ గానా లైన్ ఆఫ్ యు ఆల్, స్టే విత్ మీ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

కలవారు కోడలు ఉయ్యాలో, కలికి మా చిలక ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్లో పోసి ఉయ్యాలో అని అనుకున్నా, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ అని మనం పాడుకున్నా కూడా, బంగారు గౌరమ్మని పసుపుతో ముద్ద చేసి మంచి పచ్చటాకుల్లో గౌరమ్మను పెట్టి ఆమెకు పూజ చేసిన తర్వాత పూల పండుగ మన బతుకమ్మ పండుగ. పూలనే మనము దేవుడిగా కొలుస్తూ ఈ బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో పూలు, రకరకాల పూలని ఇందులో మనం తీసుకుంటూ ఉంటాము. ఆ పూల యొక్క ప్రత్యేకతను ఉద్దేశించి పాటలు కూడా పాడుతూ ఉంటాము, ఆశువుగా వాడుతూ ఉంటాం. సో అందులో భాగంగా ఒక్కొక్క పువ్వు మనలోని ఒక్కొక్క క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఆ క్వాలిటీ నేటి తరానికి ఎలా యూజ్ అవుతుంది, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. Stay with me.

వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బతుకమ్మ పండుగ. ప్రకృతిని పూజించే ఈ వేడుకలో రకరకాల రంగుల పూలను మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, మరి ఈ సాంప్రదాయ బతుకమ్మ పూల రంగులను మన నెట్ జెన్జీస్ ప్రపంచంలోని వైబ్స్ క్యారెక్టర్స్తో మనం ఈ బతుకమ్మ పూలని జెన్జీస్ యొక్క వైబ్స్ క్యారెక్టర్స్తో పోలిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మీరు ఊహించారా? ట్రెండీగా క్రేజీగా ఉంటుంది కదా. లెట్స్ సి. గునుగు పూలు ఎలా ఉంటాయి? తెలుపు రంగులో లైట్ పింక్ కలర్లో ఉంటాయి కదా. సో ద ఈస్థెటిక్ అండ్ మినిమలిస్టిక్ వైబ్ ద ఎస్థెటిక్ అండ్ మినిమలిస్టిక్ వైబ్ అంటే బతుకమ్మ నిర్మాణంలో బేస్ లాగా నిలిచే

ఈ గునుగు పూలు ప్రశాంతతకు స్వచ్ఛతకు ప్రతీక కదా. సో జెన్సీ క్యారెక్టర్లో కూడా ఇది పక్కా ఎలా అంటే, సోషల్ మీడియాలో మనం కనుక వీళ్ళని చూసినట్లయితే జెన్సీస్ పక్కా వీళ్ళు క్లీన్ అండ్ సోఫిస్టికేటెడ్ పిల్లల్లాగా మనకు కనిపిస్తూ ఉంటారు. సో మినిమలిస్టిక్ వైబ్స్ అన్నీ వీళ్ళకి సోషల్ నెట్వర్క్లో మనం కనుక వీళ్ళని చూసినట్లయితే వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటారు. బట్ అంటే లైక్ ఒక ప్లాస్టిక్ స్మైల్తో ఆర్ ఎదుటి వాళ్ళని మనం ఎలా ఆకట్టుకోవచ్చు అనే టైప్లో వీళ్ళు ఒక ప్లెయిన్ క్యారెక్టర్ని పోషిస్తూ ఉంటారు అన్నమాట. కమింగ్ టు తంగేడు పూలు, తంగేడు పూలు ఎలా మనకు కనిపిస్తూ ఉంటాయి, పసుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో ద మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఎలా అయితే ఈ బతుకమ్మకు అసలైన అందం కావచ్చు, మెరుపు తెచ్చేవి కూడా కావచ్చు ఈ పసుపచ్చని తంగేడు పూలు కదా. సో ఇవి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి మన బతుకమ్మలు. అలా జెన్సీస్ యొక్క క్యారెక్టర్లో కూడా మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ అనేది వాళ్ళకి కంపల్సరీగా ఉండాలి అంటారు. అంటే వాళ్ళు రూమ్లోకి అడుగు పెట్టగానే అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంటూ గ్రూప్లో అందరినీ నవ్వించే గోల్డెన్ రిట్రీవర్ లాంటి ఫ్రెండ్లీ క్యారెక్టర్తో ఇప్పుడున్న జెన్సీస్ ఉంటున్నారు. సో అలా ఒక్కొక్క పువ్వుకి మన జెన్సీ క్యారెక్టర్స్కి లింక్ చేస్తూ మనం మాట్లాడబోతున్నాం ఇవాళ. స్టే విత్ మీ.

వెల్కమ్ బ్యాక్. సో బంతిపూలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి, అలాగే గాఢమైన పసుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ది లౌడ్ అండ్ ప్రౌడ్ ఆప్టిమిస్ట్ అని ఈ కలర్ని మనము ఇప్పుడున్న జెంజెస్కి అన్వయించి చెప్పొచ్చు. ది లౌడ్ అండ్ ప్రౌడ్ అని వైబ్రెంట్ ఆరెంజ్ రంగుల్లో ఉండే ఈ బంతిపూల పండుగ ఉత్సవాన్ని, ఈ బంతిపూలన్నీ కూడా పండుగ ఉత్సవాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి కదా. ఈ ఉత్సాహం అంతా మనకి రెట్టింపు అవుతుంది పండుగలో ఈ వైబ్రెంట్ కలర్స్తో. సో జెన్జీ క్యారెక్టర్లో ఎక్స్ట్రావర్ట్కి, అలాగే నియాన్ వైబ్స్ ఉన్న క్యారెక్టర్కి ఇది వర్తిస్తుంది. అంటే బిగ్గర్గా వాళ్ళు నవ్వటం కానీ, లేదా ట్రెండీగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండీ రీల్స్ చేయడం కానీ, లేదా ఏ విషయానైనా దాచుకోకుండా బోల్డ్గా మాట్లాడే వీళ్ళ స్టైల్, ఏ పార్టీలోనైనా సరే హైప్ క్రియేట్ చేసే క్యారెక్టర్ ఇది. కాబట్టి బంతిపూలని మనం అలా పోల్చుకోవచ్చు. కమింగ్ టు చామంతి పూలు, చామంతి పూలు అయితే వివిధ రంగుల్లో మనకు కనిపిస్తుంటాయి. వైట్ కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ద మల్టీ టాస్కర్ వర్సటైల్ అని కూడా చెప్పొచ్చు దీన్ని మనం. చామంతి పూలు మనకు పర్పుల్లో కనిపిస్తుంటాయి, ఎల్లో షేడ్స్, వైట్ షేడ్స్ ఇలా రకరకాలుగా కనిపిస్తుంటాయి. సో ఇది బతుకమ్మ పిరమిడ్ ఏదైతే ఉంటుందో ఆ బతుకమ్మకు ఒక వైవిధ్యాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో జెన్సీస్ క్యారెక్టర్లో అయితే ఇది ఫ్లెక్స్ ఆర్ అంటే లైక్ ఫ్లెక్సిబుల్ క్యారెక్టర్ కావచ్చు, ఆర్ మల్టీ టాస్కింగ్ వైబ్స్ ఉన్న క్యారెక్టర్కి ఈ చామంతి పూలు వర్తిస్తూ ఉంటాయి. అంటే అటు చదువుకుంటూ ఉంటారు, ఇటు గేమింగ్ ఆడుతూ ఉంటారు, సైడ్గా అందరినీ లైక్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలా స్మార్ట్ జెన్జీ క్యారెక్టర్స్ అనమాట ఇవి. సిచ్యువేషన్ని బట్టి ఎలా అయినా మారిపోతూ చిల్ అయ్యే మెంటాలిటీస్కి మనం ఈ చామంతి పూలని

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
1: వెల్కమ్ బ్యాక్. జెన్జీ వింటున్నారు విద్యోజక్ డాక్టర్ దీపాని దానికవి. వాళ్ళ గుమ్మడి పూలు పెద్ద పెద్దగా ఉంటాయి, పసుపు పూల వర్ణంలో ఉంటాయి. ద ఓల్డ్ స్కూల్ కానీ ట్రెండ్ రెట్రో వింటేజ్ జెన్జీస్కి దీన్ని మనం యూస్ చేయొచ్చు. బికాజ్ బతుకమ్మకి పైన శిఖరాన పెట్టే ఈ గుమ్మడి పువ్వు సాంప్రదాయానికి గౌరవానికి చిహ్నం కాబట్టి జెన్జీస్ క్యారెక్టర్లో వింటేజ్ ఆర్ రెట్రో వాళ్ళకి దీన్ని మనం అన్వయించవచ్చు అనమాట. అంటే ఆధునిక ప్రపంచంలోనే ఉంటూ ఓల్డ్ మెలోడీస్ని ఇష్టపడేవారు, లైక్ లింకన్ పార్క్, ఇళయరాజా సాంగ్స్ లాంటివి వినడము, అలాగే క్యాసెట్లు, వింటేజ్ ఫ్యాషన్ను ఇష్టపడే ఒక విభిన్నమైన క్యారెక్టర్స్కి దీన్ని పెట్టొచ్చు. అంటే ఈ తరాలు మారిన సంస్కృతి అందం మారదు. సాంప్రదాయ బతుకమ్మ పూల రంగుల్లో నెటిజన్స్, జెన్జీస్ వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ వైవిధ్యం, వాళ్ళ మైండ్ సెట్స్ వివిధ వర్ణాలతో కూడా మనం సెట్ చేసి మాట్లాడుకున్నాము. సో ఈ బతుకమ్మ సీజన్లో మరి మన ఇంట్లో ఉన్న వెబ్స్ జెన్జీస్కి మనం ఏ కలర్ని ఇస్తాం, ఏ కలర్ మ్యాచ్ అవుతుంది, ఏ పువ్వు మ్యాచ్ అవుతుంది మన స్వభావానికి అని ఒక్కసారి మనల్ని మనం అన్వయించుకొని ఆలోచిద్దాం, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.
2: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

రోజుల నుంచి రోహన్ ఇంట్లో చేసే పనులు అందరికీ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. పొద్దున్నే లేచి రెడీ అవుతాడు, కానీ ఎక్కడికి వెళ్ళడు. రోజంతా ఆ ల్యాప్టాపే పట్టుకొని కూర్చుంటాడు. కానీ స్క్రీన్ మీద చూస్తేనేమో ఏవో బిర్యానీలు, దోశలు, ఏవో రెస్టారెంట్ల వీడియోస్ కనిపిస్తుంటాయి. సడన్గా రెడీ అయి బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఇంట్లో వాళ్ళకైతే అస్సలు క్లారిటీ లేదు. పైగా రోహన్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా బెంగళూరులో ఓ పెద్ద కంపెనీలో 10 LPA ప్యాకేజ్తో ఓ మంచి జాబ్ వచ్చింది. నెక్స్ట్ మంత్లోనే జాయినింగ్ కూడా. ఇంట్లో వాళ్ళు ఫుల్ హ్యాపీ. రిలేటివ్స్ అందరికీ చెప్పేశారు బెంగళూరులో ఎక్కడ ఉండాలి, ఏమేం కొనాలి, ఎప్పుడు టికెట్ బుక్ చేయాలి అని ప్లానింగ్ కూడా మొదలు పెట్టేశారు. కానీ జాయినింగ్ డేట్ దగ్గరికి వస్తున్న రోహన్ మాత్రం బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవ్వకుండా ఇవేవో ఫుడ్ వీడియోస్ అని, సడన్ అవుటింగ్స్ అని ఫోన్ పట్టుకొని ఫోటోలు వీడియోలు తీస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ

అందరికి ఒకటే డౌట్, అసలు వీడు ఏం చేస్తున్నాడు అని. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మనం చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమవుతావు అని ఎవరైనా అడిగితే చాలా ఎక్సైటెడ్గా ఆన్సర్ చేసేవాళ్ళం. డాక్టర్ అని, ఇంజనీర్ అని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అని. అప్పట్లో మనకి తెలిసిన ప్రొఫెషన్స్ లిస్ట్ చాలా సింపుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ చాలా పెద్దదైంది. ఇప్పట్లో కొన్ని కెరియర్స్కి అయితే ఆఫీస్ ఉండదు, ఐడి కార్డు ఉండదు, మంత్లీ ఫిక్స్ శాలరీ కూడా ఉండకపోవచ్చు. కొన్నిటిని చూస్తే అయితే అది పనిలాగా కూడా మనకు అనిపించదు. అలా మనం ఎక్కువ వినని ఒక ప్రొఫెషన్ని కరియర్గా చూస్ చేసుకుంటే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మన డిసిషన్ని ఒప్పుకుంటారా? మంచి శాలరీతో వచ్చిన స్టేబుల్ జాబ్ని వదిలేసి మనకి నచ్చింది చేసుకుంటే సొసైటీ మనని యాక్సెప్ట్ చేస్తుందా? అసలు రోహన్ ఏం చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళు అది తెలుసుకున్నాక వాళ్ళేమంటారు? పదండి చూద్దాం. రోహన్, ఆ నాన్న ఒకసారి లారా, 2 మినిట్స్ నాన్న, పోస్ట్ పెడుతున్నా. పోస్టా? పోస్ట్ ఆఫీస్ ఎప్పుడో క్లోజ్ అయిపోయి ఉంటుంది, రేపు వెళ్ళొచ్చులే కానీ ఇక్కడికి రా. అయ్యో నాన్న, అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇన్స్టాగ్రామా? నువ్వు ఆ టైంపాస్ చేయడానికి నన్ను వెయిట్ చేయమంటున్నావా? రా ఇప్పుడే ఇక్కడికి. నాన్న, అది టైంపాస్ కాదు నాన్న. సరే వస్తున్నా, ఆగండి. టైంపాస్ కాదంట, మరేంటో అది? ఇన్స్టాగ్రామ్ చూడడం ఏమైనా వర్కా? ఇన్స్టాగ్రామ్ జస్ట్ చూడట్లేదు నాన్న, దాంట్లో నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఏంటో ఏమో గాని, నువ్వైతే రా. చెప్పండి నాన్న, నీకు నెక్స్ట్ మంత్ 10th బెంగళూరులో జాయినింగ్ ఉంది కదా, అందుకే మీ శ్రీనివాస్ బాబాయ్తో మాట్లాడండిరా. మీ ఆఫీస్కి దగ్గరలో మంచి పీజీ ఉందంట, ఈ వీకెండ్ అలా వెళ్ళి చూసొద్దామా మరి. నాన్న, నేను బెంగళూరుకి వెళ్ళాలనుకోవట్లేదు నాన్న. ఏంటి అంటే, ఈ జాబ్ ఆఫర్కి నో చెప్దామని అనుకుంటున్నా. ఎందుకురా, బెంగళూరు వెళ్ళడం ఇష్టం లేదా? ఆహా, అది కాదు, కంపెనీ నచ్చలేదా? కాదు నాన్న, ఇంకో వేరే ఆఫర్ ఏమైనా వచ్చిందా? లేదు నాన్న. మరి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకొని జాయిన్ అవ్వను అంటే ఏమనుకోవాలరా? నేను ఫుల్ టైమ్ ఫుడ్ బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏంటి ఫుడ్? ఏంటి ఫుడ్? ఫుడ్ బ్లాగింగ్ నాన్న. అంటే ఫుడ్ బ్లాగింగ్ అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేసి వాళ్ళ స్పెషాలిటీస్ని వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటికి రివ్యూస్ ఇవ్వడం నాన్న. ఏంటి నాన్న? ఆగాగు ఒక నిమిషం. అంటే నువ్వు ఆ బెంగళూరు కంపెనీలో 10 లక్షల జాబ్ వదిలేసి బయట తిని ఫోన్లో వీడియోస్ పెడతావా? అసలు అది ఓ పనేనా? అలా అనకండి నాన్న. అలా అనకండి అంటే ఇంకెలా అనాలి? మేం చిన్నప్పుడు బయట తింటే ఇంట్లో చెప్పకుండా ఉండేవాళ్ళం. నువ్వు బయట తినడమే కాకుండా తినేది వీడియోలు తీసి మరీ అందరికీ చెప్తావా? 4 ఏళ్ళు రోహన్, ఇంజనీరింగ్ చదివి ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకుంది రిజెక్ట్ చేయడానికా? అది కూడా ఈ పనికిరాని పని కోసం? నాన్న నువ్వేం మాట్లాడకు. నిన్ను ఇంజనీరింగ్ చదివించింది ఈ బిర్యానీలు, దోశల ఫొటోస్ తీయడానికా? ఫీజు కట్టాను, ల్యాప్టాప్ కొనిచ్చాను, కోచింగ్ పెట్టించాను, ఇదంతా దేనికి? నువ్వు ఈ చికెన్ జ్యూసీగా ఉంది, ఈ గ్రేవీ క్రీమీగా ఉంది అని వీడియోస్ చేయడానికా? నాన్న, ఫుడ్ బ్లాగింగ్ అంటే జస్ట్ ఫుడ్ తిని రివ్యూ చేయడమే కాదు నాన్న, మరి బిల్లు కూడా కడతావా? నాన్న ప్లీజ్ ఒక్కసారి వినండి. నేను రెస్టారెంట్స్తో కొలాబరేట్ చేస్తా, వీడియోస్ షూట్ చేస్తా, ఎడిట్ చేస్తా, ఓ మంచి ఆడియన్స్ని బిల్డ్ చేస్తా, బ్రాండ్స్తో వర్క్ చేస్తా నాన్న. రోహన్, నాకు బీపీ తెప్పించకు. ఎవరైనా హోటల్కి వెళ్తే డబ్బులు వచ్చి తింటారు, కానీ నీకు మాత్రం ఫ్రీగా తిండి పెట్టి మరీ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారా? అసలు ఈ ప్రపంచం ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారో ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న. రెస్టారెంట్స్కి కస్టమర్స్ కావాలి. నా పేజ్లో చాలా మంది నా రికమెండేషన్స్ని ఫాలో అవుతారు. నేను వీడియో పోస్ట్ చేస్తే ఆ రెస్టారెంట్కి మంచి రీచ్ వస్తుంది. సో అలా వాళ్ళకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అవుతున్నట్టే కదా, అందుకే వాళ్ళు నాకు పే చేస్తారు. ఇక్కడ చూడండి, నాకు 85,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆహా, ఆ 85,000లో ఒక్కడైనా నీకు జాబ్ ఇప్పిస్తాడా? అయినా

చేతిలో అంత మంచి సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని ఈ పని చేస్తావంటావేంట్రా నువ్వు? నాన్న, ఫుడ్ బ్లాగింగ్ అనేది ఇప్పుడు మంచి ప్రొఫెషన్ లా మారింది. లాస్ట్ 1 మంత్ రెస్టారెంట్ క్యాంపెయిన్ కి 25,000, ఫుడ్ బ్రాండ్ కొలాబరేషన్ కి 30,000, వీడియో ప్రమోషన్ కి 8,000 సంపాదించాను అన్న. అది కూడా ఎవ్రీడే పని చేయకుండా నాకు నచ్చిన టైం లైన్స్ లో పని చేసుకుంటూ. ఈ మంత్ వచ్చిందిరా, ప్రతి మంత్ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నాన్న, ఇప్పుడు ఏ జాబ్ కి గ్యారంటీ ఉందని? నాన్న, మాటలు మాత్రం బాగా నేర్చావు రోహన్ నువ్వు. అయినా ఇన్ని మాట్లాడుతున్నావు, అసలు మా గురించి ఆలోచించావా? పక్కింటి సీను గారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఏమని చెప్పాలి ఇప్పుడు నేను? ఫుడ్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పు నాన్న. ఫుడ్ కాంటెంట్ క్రియేటర్? మా అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడంటే కాన్వర్సేషన్ అక్కడే ఆగిపోతుంది. మా అబ్బాయి ఫుడ్ బ్లాగర్ అంటే నేను ఇంకో 20 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. అయినా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇది చేస్తున్నావని చెప్తే మనకేమైనా రెస్పెక్ట్ ఉంటుందా రోహన్? ఇప్పుడు నా కెరియర్ ఆ సీను అంకుల్ క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ చేయాలని అయితే డిసైడ్ చేయలేను కదా నాన్న. అయినా బెంగళూరుకి వెళ్తా కానీ అక్కడ రెంట్ కట్టాలి, ట్రావెల్ కని, ఫుడ్ కని, హౌస్ హెల్ప్ కి అని అన్నిటికీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి కదా. ఇక్కడే ఉంటే నాకు అవేవి అవసరం ఉండదు. ఇక్కడ కూడా నేను బాగా సంపాదిస్తున్నాను అన్న. నా పేజ్ కి కూడా మంచి గ్రోత్ వస్తుంది, బ్రాండ్స్ నన్ను అప్రోచ్ అవుతున్నారు. నేను ఎందుకు ఇవన్నీ వదిలేయాలి? ఎందుకంటే బుద్ధున్న ఎవ్వడు కూడా ఇంత చదువు చదివి నీలాగా లక్షల ప్యాకేజ్ వదిలేసి ఈ బిర్యానీల ఫోటోస్ వీడియోస్ పెడతానన్నారు. నాకైతే జాబ్ అంటే రోజు ఒక టైంకి మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి రావడం, ప్రతి మంత్ 1st కి అకౌంట్ లో శాలరీ పడడం. ఇట్స్ ద కన్సిస్టెన్సీ రోహన్. అందరూ చూసేది కూడా అదే. అందరూ చేస్తున్నది చేస్తేనే కరియర్ అన్న. కొత్తగా ఏమైనా చేస్తే టైం పాసా? కొత్తది అని చేసే ప్రతి పని కూడా గొప్పదేమైపోదు. అలా అని పాతది అని ప్రతి దారి కూడా సేఫ్ కాదు కదా నాన్న. నీ ఫ్యూచర్ గురించి నీకంటే నేనెక్కువ ఆలోచిస్తా రోహన్, కానీ ఆ ఫ్యూచర్లో బతకాల్సింది నేను నాన్న. అందుకే చెప్తున్నా, వచ్చిన మంచి జాబ్ జాయిన్ అవ్వు. ఈ ఫుడ్వి, ఫోటోలని, వీడియోలని అన్ని పిచ్చి పిచ్చిగా పెట్టుకోకు. మీరేమైనా అనండి నాన్న, నేనైతే ఆ జాబ్ జాయిన్ అవ్వను అంతే. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పో. రేపేమైనా అయితే మాత్రం నేను చెప్పలేదనే అనుకు. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా.

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Generally, మనం ఎక్కడికైనా వెళ్తే బాగా ఆకలైందనుకోండి, ఖచ్చితంగా బిల్లు కట్టి మనం ఏదైనా తింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో బాగా క్రౌడ్ ఉన్నప్పుడు మనం బాగా లైన్లలో నిలబడి ఆహారం తీసుకొని తిన్న తర్వాత బిల్లు కట్టే కౌంటర్స్ కొన్ని ఉంటాయి. సో అలా మీరెప్పుడైనా బిల్లు కట్టడం మర్చిపోయారా? మరిచిపోయి మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఆ హోటల్ వాళ్ళకో లేకపోతే రెస్టారెంట్ వాళ్ళకో పే చేశారా? If yes, call me on 2323-4821, 2323-4822, alage 2323-00-2970-4715 are my numbers. అర్థమైంది కదా? మనకు బాగా ఆకలి అవుతుంది, ఫుల్గా రెస్టారెంటో హోటల్లో ఉంది, మీరు వెళ్ళింది, మేబీ అది టిఫిన్ కావచ్చు, టీ కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా సరే బిల్లు ఎగ్గొట్టేసి మీరు వెళ్ళిపోయారు, తర్వాత అయ్యో బిల్లు కట్టలేదు కదా అని మళ్ళీ వచ్చి మీరు కట్టిన సందర్భం ఉంటే కాల్ మీ, స్టే విత్ మీ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. ఎప్పుడైనా సరే మీకు తెలిసి కానీ మీకు తెలియకుండా కానీ మీరు ఎప్పుడైనా బిల్ ఎక్కుట్టారా అని నేను అడిగాను. మరి నాతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. లెట్స్ సీ. హలో,
5: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేట అమ్మా.
4: చెప్పండి.
5: బాగుంది అంటే మా దగ్గర నుంచి ఇవన్నీ పుంజుతు లాగుతున్నారు. ఒకసారి ఫ్రెండ్స్ అందరు కలిసి, సరే వాళ్ళకు నా బర్త్డే నాకు తెలియదు వాళ్ళకు, తెలియకపోతే సరే అని చెప్పి తర్వాత ఎవరో చెప్పేటప్పుడు లేదు సరే అన్నాను పోదాం పోదాం అంటే సరే అని చెప్పి హోటల్కి వెళ్ళాము, కూర్చున్నాం చేసాము, అందరం కూర్చున్నాం, టిఫిన్లు ఏమేమి కావాలో తెప్పించుకోండి అన్నాను. తెప్పించుకున్నాను, నేను డబ్బులు ఉన్నాయనుకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా కంపల్సరీగా ఉంటాయి అని వెళ్ళిపోయాం. చూసాం తర్వాత అందరూ తినేసాక బయటకు వెళ్తున్నామంటే సరే జబ్బులు చెప్పేది పెట్టుకుని కాగితాలలో 500 నోట్ ఉంది అనుకున్నాను, ఉంది అనుకున్నాను. సరే నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయట పోయి వచ్చి చూసేటప్పటికి లేనే లేవు. సరే అక్కడే మేము దగ్గరనే బషీర్బాగ్లోకి వెళ్ళాను అనమాట. బషీర్బాగ్ వెళ్తే అక్కడ పక్కనే మా ఫ్రెండ్ ఒకళ్ళు హోటల్ ఉంది వాటిది, అంటే పాండబ్బా ఉంది అనమాట. పాండబ్బా దగ్గరికి పోయి చూసేటప్పటికి వాళ్ళు లేడు, వాడు తమ్ముడు ఉన్నాడు. వాడు తమ్ముడు మనల్ని గుర్తుపెట్టాడు. వాడికి ఏం చెప్పినా గానీ లేదన్నట్లు కాదు, మా అన్న లేడు అట్లా ఇట్లా ఏదో అన్నాడు. ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి సరే అని చెప్పి వచ్చేసాను. అందరు అప్పటికి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసేటప్పటికి నేను ఇంకేం చెప్తాను, హోటల్ వాడికి పోయి డైరెక్ట్ గా చెప్పేశాను, అయ్యా ఇటువంటి సంగతి ఏంటి వాళ్ళు తెలియకుండా నాకు ఇదైంది కాబట్టి కంపల్సరీ నా చేతికి రింగ్ ఉంది, ఆ రింగు కావాల్సిన దగ్గర పెట్టుకో, నేను డబ్బులు తెచ్చిచ్చినాక నేను నీ దగ్గర తీసుకుంటాను అని చెప్పాను. వాళ్ళన్నా లేస్తారు అట్లేం పర్లేదు సార్, మీరు అట్లా ఓహో ఆహా ఇరడు అట్లా కాదు నాయన ఉంచుకోనైనా, ఎందుకంటే లేస్తారు వద్దు మీరు తెచ్చేయండి ఏం పర్లేదు అని చెప్పి నాది నాకు ఇచ్చాడు. అట్లా ఇవ్వడం జరిగింది.
4: మళ్ళీ వెళ్ళి డబ్బులు కట్టారా లేదా ఇంత కంక్లూజన్?
5: లేదు తప్పు తప్పు, అది అట్లా చెయ్యం. ఎందుకంటే మనం ఇంత బతుకు బతికి 200-400 కోసం మనం వచ్చే దానికి ఇది కాదు. అన్నెసరీ అంటే మనకు తెలియకుండా కొన్ని కొన్నిసార్లు మిస్టేక్లు అయిపోతుంటాయి, ఒకసారి జేబులోకించి పడిపోతుంటాయి, చేస్తుంటాయి. అంటే జనరల్ గా మనకు తెలిసిన హోటల్స్ కే కావాలని వెళ్తాము కూడా, అదొక రీజన్ కూడా.
4: ఒకవేళ
5: ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ వీ కెన్ మేనేజ్ ఇట్ అని దాంతో వెళ్తాము. సరే అట్లా జరిగిపోయింది
4: అనమాట.
5: థ్యాంక్ యూ.
4: వెల్ ఫ్రెండ్స్, మరి మీ లైఫ్ లో మీరు కూడా అలా ఎప్పుడైనా, అంటే కొంతమంది చిల్పిగా అట్లా చేసి బయటకు వస్తుంటారు ఇవాల్టి జెన్సీస్ అయితే, ఇంకొంతమంది సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని డబ్బులు కట్టకుండా బయటికి వస్తూ ఉంటారు, కొంతమంది నిజంగా పాపం అమాయకంగానే తెలియకుండా డబ్బులు కట్టకుండా బయటకు వస్తుంటారు. ఎనీహౌ ఏదో ఒక టైంలో మళ్ళీ మనం రిగ్రెట్ అయి కడుతూ ఉంటాము. సో అలా మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా చేశారా, హోటల్ బిల్ కానీ చాయ్ బిల్ కానీ లేకపోతే ఏదైనా సరే బిల్ కట్టకుండానే మీరు తినేసి వచ్చిన సిచ్యువేషన్ ఉంటే, కాల్ మీ ఆన్ 2323-00-2323-482-1-2970-4715 ఆర్ మై నెంబర్స్ అనే లోపే ఇక్కడ కాలర్ రెడీగా ఉన్నారు. లెట్ సీ ఏం మాట్లాడతారు. హలో
5: హలో, నమస్కారం దీపా. నిదాన కవి గారికి
4: నమస్కారం. చెప్పండి.
5: ఓలేటి వారు, ఓలేటి ప్రభాకర్ రావు అని
4: చెప్పండి.
5: అమ్మా మంచి బాగుంది, చౌకగా చదువుకో. వినడానికి చెప్పడానికి కూడా మాకు నవ్వు వస్తున్నది.
4: అంటే
5: హోటల్కి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము.
4: ఓకే.
5: భోజనం చేసాం, భోజనం లంచ్ టైం కాబట్టి భోజనం చేసాం. అప్పట్లో ఈ ఫోన్ పేర్లు లేవు, ఈ ఫోన్లు కూడా అంత దీనిగా లేవు.
4: అవును.
5: కార్డులు కూడా లేవు. సరే డబ్బులు మర్చిపోయాను, ఏం చేయాలి? వాడేమో తెచ్చి ఇచ్చాడు. సరే మెల్లిగా అని చెప్పని జంపు జిలాని బయటకు వచ్చేటప్పటికి వాడు పట్టుకున్నాడు, సప్లైయర్, సర్వీస్ చేసిన వాడు.
4: ఓకే.
5: సార్ సార్ బిల్లు కట్టలేదు మీరు అని చెప్పని. అయితే కౌంటర్ లోనేమో రిసీవ్ వాడు బాత్రూమ్ కి ఏమో వెళ్ళి వచ్చినట్టుండి అంతట్లో వచ్చాడు. ఏంటన్నా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అని అంటే మేమిద్దరం కొంచెం నేను తెచ్చిస్తానని నేను అంటాను, లేదా కుదరదని వాడు అంటాడు, ఎవరు మా సప్లై చేసిన వాడు. అప్పటికి వాడు తీరా చూస్తే నా క్లాస్మేట్ అనమాట, హోటల్ పెట్టిన వాడు.
4: చూసారా, రొట్టె విరిగి
5: నా క్లాస్మేటే.
4: ఓకే.
5: అరే ఎక్కడ వచ్చారు ప్రభాకర్ గారు, ఏం సంగతిలో ఇదని భోజనమే వీడు స్టన్ అయిపోయాడు అనమాట, సర్వీస్ చేసిన వాడు. ఇదేమిటి బిల్లు కట్టమని అనుకుంటాను, చేసి ఇంత దీనిగా మాట్లాడతాను అంటే అప్పుడు చెప్పాను అనమాట, ఇదిరా ఇది జరిగిందిరా, మర్చిపోయాను జేబులో డబ్బులు లేవు, దాందే ఉందిలే అని చెప్పని వాడికి చెప్పాను అనమాట, నా క్లాస్మేట్ అను, క్లోజ్ ఫ్రెండ్స్ మేము చదువుకున్నప్పుడు అని చెప్పని అలా బయటపడ్డా అనమాట. ఓలేడు ప్రభాకర్, నమస్కారం.
4: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చాలా కాల్స్ అలా అలా వస్తున్నాయి. లెట్ సి. హలో హలో
6: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
6: మేడం నాకు ఏమైందంటే, ఒక రోజు మీ కాలేజీలో ఉన్నమ్మా, కాలేజీలో ఫ్రెండ్స్ ఏం చేసిరంటే నీ బర్త్డే పార్టీ రా అన్నాడు. సరే ఏం చేసిన, అది నేను ఎప్పుడు టచ్ చేసుకున్నా, టచ్ చేసుకున్నప్పుడు ఏం చేసినా, నేను తొందర ముందే పాకెట్లు డబ్బులు ఏం పెట్టుకున్నానంటే జ్ఞాపకం ఉందమ్మా. ఎక్కడ పాకెట్ వేసినప్పుడు తొందర వాళ్ళ టచ్ నుంచి

0: లోపల పెట్టుకుని గ్యాప్ గా ఉండి సరే వెళ్ళినా ఫ్యాన్ కాదు టీ పాయింట్ ఇచ్చిన టీ పాయింట్ ఇచ్చిన తర్వాత ఎంత పాయింట్ అయింది అప్పుడు టాయంటున్నాము పదిహేను రూపాయలు ఉండే మంచి హోటల్ పోయినా పోయిన తర్వాత ఒక ఐదు మంది చూస్తుండే మొత్తం 70 రూపాయలు 80 రూపాయలు అయిందా బిల్లు అయిపోయిన తర్వాత ఏం చేసిన ఏం చేయాలి సరే పాకెట్ నుంచి దేవుడు చూస్తూ పాకెట్ పైసలేవమ్మా సరే ఏం చేయాలి పైసలు కూడా జాబ్ గా ఉంది ఇంట్లో నుంచి
1: వెళ్ళినా
0: సరే మంచిది ఏం చేయాలని ఇష్టం లెక్క ఈ జేబు ఆ జేబు ఈ జేబు చూసుకుంటా పోతున్నామ్మా మా ఫ్రెండ్స్ అది ఏమైందిరా నువ్వు వచ్చి పెట్టినారా అంటే అరే ఒక పని చేయరా నీ దగ్గర ఉంటే డబ్బులే నేను ఇంటికి వచ్చిన తర్వాత అని చెప్పిన అంటే ఇంకా ఇప్పుడు కాలేజీలో ఉంటే మా పాకెట్ మంచి ఉండే కూడా తెలియదమ్మా అప్పుడు ఏం చేసిన ఏం ఆలోచన చేసిన 5 నిమిషాలు ఆలోచన చేసిన తర్వాత అప్పుడు నేనేం చేసినంటే నేను అప్పుడు నా దగ్గర ఒకటి అప్పుడు ఫోన్ లేదు ఒక వస్తువు
1: ఉందమ్మా
0: వస్తువు ఉంటే అది ఒకటి అప్పుడు ఏం చేసుకున్నా జేబులో నేను బ్యాంకు పోదామని ఒక చెక్ బుక్ పెట్టుకున్నా చెప్పిన అవసరం ఉంటే ఏం చేసిన అంటే చిన్నగా బాబు అరే సారు ఇట్లా పొరపాటు అయింది తర్వాత ఏం చేసిన ఒక చెక్ బుక్ తీసుకున్న తర్వాత ఆయనకి ఈ చెక్ బుక్ పెట్టుకో నువ్వు పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత తీసుకుని వస్తా అని చెప్పి సరే సరే వచ్చిన తర్వాత ఏం చేసిన అప్పుడు డౌట్ ఏమొచ్చిందంటే పాకెట్ పోయింది జారిపోయినాయమ్మా ఒకసారి చాలా రాత్రి 2-3 సార్లు అందమైంది జరిపోయిన తర్వాత మా అమ్మగారికి ఏం చేసిన అమ్మమ్మ ఇట్లయిందంటే కొన్ని శుభాషలు పెట్టారు పెట్టిన తర్వాత 100 రూపాయలు పోయి ఇచ్చిన తర్వాత వచ్చిందమ్మా కొన్ని అవుతుంటాయమ్మా ఒకసారి మనకు తొందర పడినప్పుడు ఏమవుతాయి అంటే నేను ఒకసారి బిజినెస్ చేసేటప్పుడు కూడా నాకు నేను పైసలు పెట్టుకున్నా అట్టే 2 సార్లు పోయినాయమ్మా అందుకే నేను ఇప్పటి నుంచి పాకెట్ జరిగి సైడ్ పెట్టుకుంటున్నాను థ్యాంక్స్ అమ్మా
1: థ్యాంక్ యూ సో మచ్ నైస్ టాకింగ్ టు యూ వెల్ వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్ హలో
2: హలో
1: హలో చెప్పండి
2: హలో నా గీత
1: నమస్తే అండి రమణయ్య గారు చెప్పండి రమణయ్య
2: గారేనా
1: చెప్పండి మీ వాయిస్ క్లియర్ గానే ఉంది మాట్లాడండి హలో రమణయ్య గారు హలో నెక్స్ట్ కాలర్ హలో ఓవల్ ఫ్రెండ్స్ సో మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా సరే అలా డబ్బులు కట్టకుండా తెలిసి కానీ తెలియక కానీ డబ్బులు కట్టకుండా మీరు బయటకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటే అది రెస్టారెంట్ కావచ్చు హోటల్ కావచ్చు టీ కాఫీ షాప్ కావచ్చు కాల్ మీ ఆన్ 2323482123230302970475 ఆర్ మై నెంబర్ స్టే విత్ మీ

0: గుడ్ ఈవినింగ్ చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా? చెప్పండి.
1: బాగున్నాను మేడం. నాకైతే నాగేళ్ళ విశ్వేశ్వర మేడం, కర్నూలు జిల్లా కోడుగు.
0: చెప్పండి, మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా అలా చేశారా, బిల్ కట్టకుండా వచ్చారా?
1: అది ఒకసారి రెండు, నేను మా ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా కూడా మాటలు మాటలు పెట్టుకుంటా అది డబ్బులు కట్టకుండా వచ్చినా మేడం.
0: ఓకే,
1: మా చోటు వాళ్ళకి డబ్బులు ఇచ్చలేం కదా అని మళ్ళీ పోయి మా చోట గుర్తు చేసి వాళ్ళకి ఇచ్చి వచ్చినాం మేడం. అట్లా తెలియకుండా పొరపాటు వచ్చినాం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వి హావ్ నెక్స్ట్ కాలర్. హలో.
2: హలో,
0: నమస్తే అండి.
2: శుభ సాయంత్రం మేడం గారికి.
0: శుభ సాయంత్రం అండి. మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా బిల్ కట్టకుండా తినేసి వచ్చారా? టీ తాగడం కావచ్చు, హోటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, అలా.
2: అమ్మా, ఒకసారి బిర్యానీ హోటల్ ఉంది అమ్మ దగ్గర, చిన్న హోటల్ అని బిర్యానీ హోటల్ ఉంది.
0: ఓకే,
2: అయితే అయితే ఆయన మన బేకర్ కూడా నాకు తెలిసిన వెంటనే బిల్ కట్టకుండా నేను వచ్చేసేసాను అనమాట.
0: ఓకే,
2: కట్టకపోతే ఏమి, నేను పేరు రమేష్ మాట్లాడుతున్నాను అమ్మా. కట్టకపోతే ఏం చేశాను అంటే వెయిటర్ తాను కలిపి ఆ బిల్ కట్టేశాడు అనమాట. విజయం టీ తాగి అనమాట వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్ కట్టాడని ఆయన అనుకున్నాడు, నేను కట్టాడని మా ఫ్రెండ్ అనుకున్నాడు, మా ఫ్రెండ్ కట్టాడని నేను కట్టుకున్నాము. కట్టుకుంటే మేము బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ టూ డేస్ లో మళ్ళీ పోయిన తర్వాత సార్ మీరు బిల్ కట్టేస్తారు, నేను బిల్ నేను కట్టేస్తాను, మొత్తం అమౌంట్ ఇచ్చేసాను.
0: ఓకే ఓకే,
2: అట్లా జరిగింది మేడం, క్లియర్.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు. ఎస్ ఫ్రెండ్స్, మరి మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా అలా హోటల్ బిల్ కానీ, టీ బిల్ కానీ, లేదా రెస్టారెంట్ బిల్ కానీ తెలియక బయటకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి, కట్టకుండా బయటకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి, కాల్ మీ ఆన్ 2323-00300, 2323-48212-97047145 ఆర్ మై నెంబర్, స్టే విత్.

0: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో హలో. సో ఎవ్రీ వన్ ఆర్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అనమాట. అందరు కూడా కాల్స్ చేస్తున్నారు, కానీ మేము చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నట్టున్నారు. హోటల్ బిల్ కట్టలేదు అంటే కొంచెం వాళ్ళకు ఒకలా అనిపిస్తూ ఉంటుంది కదా. చూద్దాం, చాలామంది అయితే రింగ్ చేస్తున్నారు, బట్ స్టిల్ మనం ఎత్తేసరికి అది కట్ అయిపోతుంది. హలో,
1: గుడ్ ఈవినింగ్ దీపా నిదాన కవి గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: నేను సూపర్ గా ఉన్నాను, చెప్పండి.
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట రాజేంద్ర నగర్.
0: చెప్పండి
1: మేడం. ఒకసారి హోటల్కి వెళ్ళి మంచిగా భోజనం చేసుకున్నాం మేడం.
0: ఓకే.
1: డబ్బులు ఉండేనే కొన్ని ఖర్చుకు పారిపోయినట్టు, అప్పుడు కొద్దిగా చీపు ఉండే కొద్దిగా
0: ఓకే
1: 10-12 రూపాయలు జేబు ఖర్చు, కానీ షర్ట్ జేబులో పెట్టుకున్నా. పైన బస్ పాస్ ఉండే, దాంట్లో డబ్బులు ఉండే, బ్యాక్ పాయింట్ లో బ్యాక్ పాయింట్ లో పెట్టిన జేబులో పెట్టేసుకున్నా. పుష్టిగా భోజనం చేసేసినాను, కట్టి బిల్ కట్టేద్దామని చెప్పేసి చూస్తే లేదు మేడం, అది పాకెట్ లేదు. అది బస్ లో కూర్చుంటప్పుడు ఇట్లా పెట్టేసిన, పెట్టేటప్పుడు జారి సీట్ మీద పడినట్టుంది అది. అది అక్కడ మిస్ అయిపోయింది. నేను బస్ దిగేసి వచ్చి హోటల్ పోయి భోజనం చేస్తాను అనమాట. జరిగింది అక్కడ, ఇక దేవులాడుతుంది, ఇంకెక్కడ ఉంటుంది లేదు కదా జేబులో.
0: అవును,
1: అటు ఇటు దేవులాడుతుంటే కౌంటర్ మీద కూర్చున్న అతను గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. నాకు అప్పుడే చెంటలు కట్టేసినాయి అనమాట. చెంటలు కాటిని కస్ట్రీప్ తీసుకుని అట్లా ఇట్లా చేస్తున్నా, మొత్తం ఇబ్బంది పడుతున్నా అనుకోండి. ఇంత లోపల అతని 10 మినిట్స్ తర్వాత ఇక్కడ రండి సార్ అన్నాడు. ఏంది ఈమె ఇబ్బంది, బాధ ఏంది, చెంటలు కాడుతున్నా, ఏమైంది, ఆరోగ్యం బాగలేదా, ఏమైంది అంటున్నాడు. లేదు ఏం లేదు సార్, ఏం లేదు. ఏమైనా చెప్పండి మరి, ఊరికి అట్లని చెప్తారంటే, ఇక ఉన్న విషయం చెప్పేసినాను. చెప్పేస్తే మీరు వెళ్ళిపోండి పర్లేదు అన్నాడు. ఎట్లా మరి అంటే, తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏంటి పర్లేదు అని చెప్పేసి ఎట్లా ఇబ్బంది పడుతున్నా నేను, ఎట్లా అయితే ఎందుకు ఎట్లా అంటుండేనని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయినా పని చేసుకుని కూడా అట్లా అన్న కూడా మన నోటికల్ జారింది, అంటే మీరు చేయలేరు లే పని, మీరు చేయలేరు వెళ్ళిపోండి మీరు, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి.
0: ఓకే ఓకే.
1: తర్వాత ఇంటికి పోయిన తర్వాత మా దగ్గరనే 5-6 కిలోమీటర్లు దూరంలో చుట్టాలు ఉంటారు, ఆడికి పోయినాయి అట్లా విషయం చెప్పిన గిట్ల గిట్ల అయిందండి. సరే లేకపోతే అప్పుడు గడ్డలే అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ డబ్బులు ఇచ్చేసేసిన మేడం. ఆయనకు నేను అడిగినాను, అంటే మీరు ఏ నమ్మకం మీద నన్ను ఇచ్చిపెట్టిరా అని అడిగినాను వచ్చిన. లేదు సార్ గుర్తుపడతాం సార్, కొద్దిగా అబ్జర్వేషన్ ఉంటే కొద్దిగా ముఖ కవళికలు అవి చూసి
0: గుర్తుపట్టేస్తాం.
1: కొద్దిగా తెలియదు యాక్టింగ్ అనేది నిజం అనేది కూడా తెలుస్తుంటది, జరుగుతుంటే కదా సార్ మాకు అని అన్నాడు అనమాట. సరే ఓకే, థ్యాంక్స్ చెప్పిన సార్ మేడం అతనికి. దాని తర్వాత 4 డేస్ తర్వాత అది తాండూరుకి వెళ్ళిపోయింది మేడం ఆ బస్సు. అక్కడ దొరికింది ఒక పూలు అమ్మటానికి, మన మార్కెట్ లో పూలు కొనుక్కొని పోతాడు అనమాట ఆయన. అయితే అతను దొరికితే ఇక వాడికి రానికి వీలు కాలేదు. 5 రోజుల తర్వాత వచ్చిండు అనమాట ఇక్కడ సిటీకి. ఆ పాస్పోర్ట్ ఫోన్ నంబర్ రాసింది, ఆఫీస్ ఫోన్ నంబర్ అది. ఆ ఫోన్ నంబర్ తెలుసుకుని నా దగ్గరకు వస్తే అందులో ఉన్న 370 రూపీస్ అట్లే ఉండే అతనికి చాయ్ దాపేసి ఉన్న పైన 70 రూపీస్ ఇవ్వడానికి పోతే తీసుకోలేడు మిగతా మొత్తం. వద్దు సార్, అట్లా అయితే అట్లా తీసుకుని అక్కడనే పెట్టుకుంటుంది, నేను ఇంత దూరం ఎందుకు వస్తా, నాకు వద్దులే అని చెప్పేసి తీసుకోలేడు మేడం.
0: ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం జీ.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు?
2: మేడం జీ, హమారి రెంబో కే డైరెక్టర్ ఆర్ మేనేజర్ సాహబ్ సే శికాయత్ హై, హిందీ కాలింగ్ షో క్యూ బంద్ కర్ దియా గయా, హమ్ సబ్ హిందీ, హమారి రాష్ట్రీయ భాషా హై ఔర్ హిందీ కే శ్రోతా లిసనర్ జో హై ఇత్నా ఇంతజార్ కర్ రహే హై, ఆప్ బంద్ కర్ దియే. మరి మేనేజర్ సాహబ్ సే, డైరెక్టర్ సాహబ్ సే రిక్వెస్ట్ హై, ఫిర్ సే శురూ కీజియే షో కో.
0: ఠీక్ హై, హమ్ yes sir. So, మరి మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇలా చేశారా? హలో
3: హలో
0: హలో, నమస్తే అండి.
3: హలో
0: హలో, రమణయ్య గారు, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది. చెప్పండి, వినిపిస్తుంది.
3: టాపిక్ ఆన్లైన్ ఉండవమా?
0: అవును చెప్పండి.
3: టాపిక్ అయిపోయింది, టాపిక్ బాగానే ఉండాలి. అయితే నాకు హోటల్ గీటల్ ఏం జరగలేదు, కానీ బస్సు లో వస్తాను కడప నుంచి మా ఊరికి వస్తా ఉన్నాను. వచ్చే ప్యాంట్ లో 640 రూపాయలు జేబులు పెట్టుకుని వచ్చాను, ప్యాంటు జేబులో. నాకు జనం ఫుల్ గా ఉన్నారు, ఎక్కినాను కాబట్టిన కూర్చున్న బాధ చూస్తే డబ్బులు లేవు.
0: ఓకే,
3: కొట్టేశారు ఎవడో. సరే ఇంకా ఏం చేస్తామని చెప్పి అనుకుంటారు. ఎవరు చూస్తే ఎవరు తెలిసినాడు ఎవడు కనపడలే. ఇంకా బస్ ఆర్టీసీ కర్ణాటక ఏం సరిచి అంటే ఇది ఇట్లా పోయింది, నేను డబ్బు ఎట్లంటే చేస్తా, నేను టికెట్ కొట్టాను, మళ్ళీ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఇవ్వండి సార్ అని.
0: ఓకే, అప్పట్లో అయితే అంత నిజాయితీగా అట్లా ఉంది, ఇప్పుడు అంత సీన్ లేదు.
3: మంచి అప్పుడే మొగ కవలికలు చూస్తానే అర్థమవుతుంది సార్ మా వాళ్ళకు ఎట్లా అయిపోయింది ఏం కథ, ఇది కావాల్సి చెప్తున్నాడా మామ అయితే చెప్తున్నాడు అనేది వాళ్ళకు భావం అర్థమైతుంది. కాబట్టి టికెట్ కొట్టాడు. తర్వాత మళ్ళీ నాలుగు రోజులకు మూడు రోజులకు పోయినప్పుడు దాంట్లో కండక్టర్ వచ్చినప్పుడే డబ్బులు ఇచ్చేసాను. మళ్ళీ కనపడినాడు ఒకసారి డబ్బులు ఇచ్చేసాను. ఎంత 12 రూపాయలు 11 రూపాయల టికెట్.
0: ఓకే ఓకే,
3: అది మా జరిగింది.
0: Okay, thank you so much, Annie. Nice talking to you. We have next caller. Hello.
4: Hello, Deepa garu.
0: Namaste. Namaskaram. Andi. Namaste, Andi. Evaro ikkadi nunchi maatladutunnanu.
4: Nenu Kausalya Himachal nunchi maatladutunnanu.
0: Cheppandi Kausalya garu.
4: Chaala daru tarvata maatladutunna meeto.
0: Cheppandi.
4: అంటే నేను హోటల్కి వెళ్ళటం అది ఆ డబ్బులు ఈ మర్చిపోవటం అది కాదు, ఇంకో చిన్న సంఘటన. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయికి అది కాలేజ్ మేట్ కి మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి పార్టీ ఇస్తానని కోటిలో కామర్స్ హోటల్ ఉంది కదా, ఉమెన్స్ కాలేజ్ పక్కనే ఉండి కుటుంబంలో లేదో నాకు ఐడియా లేదు. ఆ కామర్స్ హోటల్ కి తీసుకెళ్లి అందరికి పార్టీ ఇచ్చింది. ఆ రోజు ఎందుకు నేను వెళ్ళలేదు అంతా నా తర్వాత నన్ను పట్టుకుంది. నీకు కనీసం మాకు హోటల్లో తింటాం అలవాటు లేదు అప్పట్లో. పైగా మా అన్నయ్య గారు ఏమో అక్కడ బిట్స్ బ్యాంక్ లో పనిచేసేవారు, సరిగ్గా 1 గంట ఆ టైంకి బ్యాంక్ వచ్చేవారు. నన్ను చూస్తే తిడతారు మా అన్నయ్య, నేను రానంటే బలవంతంగా 12:30కి వెళ్ళిపోదాం మనం మీ అన్నయ్య గారిని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, ఇంకేం తినద్దు అని ఐస్ క్రీమ్ ఇప్పించింది. ఆ రోజు ఎందుకు అన్నయ్య 12:30కే వచ్చేసాడు. వచ్చేస్తే ఏముంది, చెమటలు పట్టేస్తున్నా, భయం వేసుకోండి, ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు అంటున్నాయి. ఎక్కడ చూస్తే మా నాన్నగారు చూద్దాం, మా నాన్నగారు చెమట ఎదుకారు, కాలేజీ మానిపించేస్తా అంటారు. ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, ఇంకా ఎందుకు ఇదని ఈ లోపల ఐస్ క్రీమ్ కట్ట కరిగిపోయింది.
0: అయ్యో
4: అది ఇంట్లో

0: కప్పుకుని
1: ఓకే
0: రాజస్థాన్ వాళ్ళు కప్పుకున్నట్టు కప్పుకుని మెల్లిగా బయటపడాం. బయటపడి పక్కనే ఖాళీ ఇస్తారా గవ వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ లో కూర్చోపెట్టి మరీ నా చేత అవన్నీ తినిపించింది ఆ అమ్మాయి. బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి, అందుకని అలా తినిపించింది. అది ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వొస్తుండదు, ఐస్ క్రీమ్ కరిగిపోవటమే నాకు నవ్వొస్తుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఓవల్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక చిన్ని టీ కొట్టు దగ్గరో లేకపోతే ఒక హోటల్ రెస్టారెంట్ దగ్గరో ఎక్కడైనా సరే డబ్బులు కట్టకుండా మీరు బయటికి వచ్చి తర్వాత అయ్యో పొరపాటున అయ్యో ఇలా జరిగిపోయిందని మళ్ళీ వెళ్ళి కట్టిన సిచ్యువేషన్స్ ఉంటే 2323482123230303 7024715 ఆర్ మై నెంబర్స్ టేప్ మీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఫోర్డ్కు నోబెల్ కమిటీ పురస్కారం ప్రకటించింది. స్థూల ఆర్థిక స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులు, ఈ అంశంపై చేసిన కృషికి వీరికి అవార్డు వరించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎలినినో ప్రభావంతో ఎదురవుతున్న తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని జల ఇంధన వనరులను అత్యంత పొదుపుగా వాడుకోవాలని రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎలినినో నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భక్తి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటం మరో స్వాతంత్ర ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజామద్దతు పొందలేక రాజ్యాంగబద్దమైన ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యవస్థలు నిర్వీర్యం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి తెరలేపాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసు యూనిఫాం ధరించడం గొప్ప అదృష్టమని, ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి ప్రాణాలను కాపాడే అరుదైన అవకాశం పోలీసు శాఖలో పనిచేసే వారికి లభిస్తుందని రాష్ట డీజీపీ సివి ఆనంద్ అన్నారు. తెలంగాణలో 4 కోట్ల జనాభాలో సుమారు 90,000 మందికే పోలీసు యూనిఫాం ధరించే అవకాశం ఉందని, ఇది మొత్తం జనాభాలో 0.3% మాత్రమేనని వివరించారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 17 మేయర్ స్థానాల రిజర్వేషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. జనరల్ మహిళ 5, అన్రిజర్వ్డ్కు 4 స్థానాలు కేటాయించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత నుంచి దుస్తులు, పరికరాలు, శిక్షణ వరకు అన్ని రంగాల్లో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, భారతదేశం ఇప్పుడు తన రక్షణ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దేశీయంగానే తయారు చేస్తుందని అన్నారు. వికసిత భారత్ 2047 దార్శనికతలో ఆర్థికాభివృద్ధిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి కృషిని అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ద లిజనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 తెలంగాణ వింటున్నారు విత్ యువర్ జోక్ డాక్టర్ దీపా నిదాన కవి. సో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సో శక్తి స్వరూపిణి దుర్గమ్మ పేరు తలవగానే మనందరికీ కొండంత ధైర్యం వస్తుంది. అలాంటిది దేవి రూపం మనల్ని అంటిపెట్టుకుని ఉంటే అనువనువు ఆ ఆది పరాశక్తి మనలో నిండిపోదు. ఆ అనుభూతిని ఇవ్వటానికే భక్తిని ఫ్యాషన్లని జత చేస్తున్నారు ఈ తరం డిజైనర్స్. మరి ఏంటి ఇవాళ తెలంగాణలో మనం బతుకమ్మని ఆడవాళ్ల ఫ్యాషన్గా ఎలా కన్వర్ట్ చేశారు అనేది మాట్లాడుకుంటున్నాం. స్టే విత్ మీ.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: जागते रहो, जागते रहो।
2: सिर्फ जागते नहीं, सजग रहो।
1: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है।
2: अफवाहों से,
1: धोखाधड़ी से,
2: जागरूक होना है अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति।
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत।
2: सुनिए सजग भारत
1: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए।
3: వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అండ్ 8:15 స్టూడియో క్లోక్ కలిఫిలి షోస్. సో దసరా అనగానే మనకు బాగా గుర్తొచ్చేది షాపింగ్, ఆఫర్లు ఇలాంటివి కదా. సో దేవీ నవరాత్రులు, బతుకమ్మ, ఈ 9 రోజులు మనం చాలా స్పెషల్గా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా. మరి ఆ స్పెషల్గా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాము అని అంటే, స్పెషల్గా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్లు చాలా స్పెషల్గా డిజైన్ చేస్తున్నారనమాట అమ్మవారి ఆకారాన్ని. చీరలు, డ్రెస్సులు, బ్యాగులు, నగలు అన్నీ కూడా అమ్మవారి చిత్రాలతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి అనమాట. సో దసరా నవరాత్రులు అనగానే ప్రత్యేకంగా అతివలందరినీ మెప్పించే ఈ దుర్గా థీమ్ డిజైనర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయట. మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, దసరా అనగానే సంబరాన్ని తీసుకొచ్చేస్తుంది కదా. నవరాత్రి పూజలు, దేవి అలంకారాలు, బొమ్మల కొలువులు, బతుకమ్మ పాటలు, దాండ్యా నృత్యాలు, ఇలా ఒక్కో చోట ఒక్కో రకంగా సాగుతుంది ఈ పండుగ కోలాహలం. 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగమయ్యే ఆడపడుచులందరూ కూడా ఆ సందడంతా తమ అలంకరణలోనే చూపాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో ఉన్న లెహెంగాలు, చీరలు, ఘాగ్రా చోలీలు, ఇలా ఎన్నో ఎన్నో సాంప్రదాయ వస్త్రధారణలన్నింటినీ మనము ఒక కొత్త కొత్త మోడల్స్ని మన దగ్గరే ఉండాలి అవి అనేలాగా రెడీ అవుతుంటారు. అయితే ఇప్పుడు మాత్రం అంతకు మించి అన్నట్టు అచ్చంగా పండుగ మొత్తం ఫ్యాషన్లోకి చేరిపోయింది. మరి అమ్మవారి రూపంలో చూడు చక్కని డిజైన్స్, దుర్గమ్మ ఫ్యాషన్స్ అన్నీ కూడా తెగ హల్చలైపోతున్నాయి. ఆడవాళ్ల చీరల్లో వాళ్ళు పట్టుకునే బ్యాగుల్లో సైతం ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్ల మీద కూడా అమ్మవారి ప్రింట్ వస్తుంది. సో మరి వేడుకకు తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం అన్నది చాలామంది ఆడవాళ్ళంతా అలా ట్రెండ్ని ఫాలో అవ్వరు కదా, ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. కొందరైతే సందర్భాన్ని తగ్గట్టు అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే పూజలు, నోములు, వ్రతాలు, దేవుళ్ళ చిత్రాలతో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ కావచ్చు, లేకపోతే ఒకవైపు అలా ఫ్యాషన్ని ఫాలో అవుతూ మరోవైపు వాళ్ళ ఇష్ట దైవాన్ని కూడా అందులో చూపిస్తూ నయా ట్రెండ్ని సెట్ చేస్తూ ఉంటారు కదా. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న కొంతమంది డిజైనర్స్ మరో అడుగు ముందుకేసి దేవి రూపాల్ని అన్ని రకాల ఫ్యాషన్లో దసరా స్పెషల్ థీమ్గా రూపొందించారన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: వెల్ ఫ్రెండ్స్, సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి ఈ సమయంలో 9 రూపాల్లో భక్తుల్ని అనుగ్రహిస్తుందని అందరికీ తెలుసు కదా. శక్తికి కరుణకి ప్రతీకగా చెప్పే ఆ దేవి రూపంలో విశాలమైన నయనాలు, పెద్ద బొట్టు, ముక్కు పుడక మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆ దివ్యమంగళమైన రూపాన్ని శరణ్ నవరాత్రుల వేళ మరింత హైలైట్ చేస్తూ అమ్మాయిలు, మహిళలు వాళ్ళ అలంకరణలోనికి తీసుకొస్తున్నారు. అమ్మవారి చిత్రాన్ని ఫ్యాషన్కి జత చేసి అటు అందాన్ని, ఇటు ఆధ్యాత్మికతని ఒకే దగ్గర చూపిస్తున్నారు. అన్ని తరాల వారు మెచ్చేలా చీరలు, చిడిదారులు, డ్రెస్లు, టాప్స్, టీషర్ట్ ఒక్కటా రెండా, ఎథ్నిక్ కమ్ మోడర్న్ దుస్తుల్లో దుర్గమ్మ ప్రింట్లతో తయారు చేస్తున్నారు అన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఆ శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఈ నవదుర్గల రూపాలని ఎంబ్రాయిడరీ బ్లౌజుల మీద చూపించిన తీరుని ఎంత వర్ణించినా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆ అర్ధనారీశ్వరులకు చిహ్నంగా ఉండే త్రిశూలాన్ని, ఆయుధాలను వాళ్ళు చేతబూని ఆలయంలో కొలువైనట్టు ఆవిష్కరించిన అమ్మవారి చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉన్నాయన్నమాట. ముత్యాలు, పూసలు, అద్దాలు, చమ్కీలు, రంగులు, దారాలు, వీటన్నిటితో తీర్చిదిద్దిన ఆ రూపాలు 3D లుక్లో కనిపిస్తూ అల్లంత దూరం నుంచి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట. సో చీర ఎలా డిజైన్ చేసినా కొంగు మాత్రం వీలైనంత భిన్నంగా ఉండాలని కోరుకుంటాం కదా మనందరం మహిళలు. సో అందుకే ఆ ఇష్టాన్ని ఈ దసరా చీరల్లోనూ చూపించారన్నమాట డిజైనర్స్. చీర కొంగులో జగన్మాతను రకరకాల దీర్ఘాల్లో చిత్రీకరింపజేసి ఆశ్చర్యపరుస్తున్నారు. దాంతో ఆ త్రిలోకపాలిని త్రిశూల ధారిణిగా, సింహవాహినిగా, జగజ్జననిగా, మహిషాసురమర్దినిగా, ప్రసన్న వదనంతో మహాగౌరిగా కనిపిస్తూ కనువిందు చేస్తోంది. వాటన్నింటినీ చూడగానే అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటూ చేతులు జోడించాల్సి అనిపిస్తుంది అన్నమాట అందరికీ. సో అమ్మాయిల కోసం, చిన్నారుల కోసం, అబ్బాయిల కోసం, అందరి కోసం కూడా ఇలా ఫ్యాషన్ వచ్చేసిందన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ది లిజనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్కమ్ టు మైండ్ ఫుల్నెస్ విత్ యువర్ జోక్ డాక్టర్ దీపా నిదాన కవి. వెల్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఈ ఒడిదొడుకుల జీవితంలో మనం అస్సలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం కానీ లేదా కలిసి తినడం కానీ జరగట్లేదు. అండ్ మన జీవన విధానం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఉన్న జీవన విధానానికి నేటి జీవన విధానానికి చాలా తేడాలున్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: వెల్ ఫ్రెండ్స్, సో ఈ ఉరుకుల పరుకుల జీవనంలో మన అందరము చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా రోజుకి ఒక గంట సేపు అయినా సరే వ్యాయామం, యోగా ఇలాంటివి చేస్తూ ఉండాలి, లేదా ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక తెలియని ఉత్తేజమైన శక్తి వస్తుంది, ఆటోమేటిక్గా మనలో ఒక మైండ్ఫుల్నెస్, పీస్ఫుల్నెస్ వస్తుంది. సో దాన్ని బట్టి ఒక డే మొత్తాన్ని మనం పాజిటివ్గా గడపగలుగుతాం. అండ్ పాజిటివ్గా మనం డేని మొత్తం గడిపినప్పుడు మన ముందుకు జరిగిన చిన్న చిన్న చిరాకులు ఏవైనా ఉన్నా, ఒకవేళ ఎవరైనా మన పైన నెగిటివ్ సెన్స్తో మాట్లాడాలని ట్రై చేసినా కూడా, ఏదైతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎర్లీ మార్నింగ్ నుంచి మనం క్యారీ చేస్తున్నామో అది అలా వచ్చేసి ఆ నెగిటివ్ కూడా మనకు పాజిటివ్గా కనబడుతుంది అనమాట. ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని పెదవుల ద్వారా మీ 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యూ జాగ్ దీప ఆఫిషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. స్టే విత్ మీ.